ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శిఖ సంవత్సరం 1948, ఆషాఢమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 25వ తేదీ గురువారం. ఎఫ్ఎం 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 38 సెకండ్లు. సమయం విలువ తెలిసిన వారే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ప్రతిరోజును ఒక కొత్త అవకాశంగా స్వీకరిస్తాం. ఆకాశవాణి శ్రోతలందరికీ ఈరోజు ఆనందంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెడ్స్పై దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు.

0: ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్లు పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్టంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయటపడి
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతం

0: ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మున్నులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్లైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్లైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్లైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేశాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్లైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్లైజింగ్ కి కోవిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. అనంతరం ఓరుగల్లు పట్టణ పరిసరాల్లోని ఆలయాల వైశిష్ట్యం డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వినవచ్చు. 8 గంటలకు ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో జి ప్రతాప్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9 గంటలకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 10 గంటల నుండి 12:30 వరకు వివిధ భారతీయ

ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు. 12:40 నుండి 1:10 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 నుండి 3:00 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. 5:00 నుండి 6:00 వరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 నుండి 7:05 వరకు ICC ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 బాల్ బై బాల్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం ఇదే రోజు 7:45 నుండి రాత్రి 9 గంటల వరకు మరియు 9:15 నుండి 10:45 వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఉంటుంది. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:45 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి మెదక్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్.
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని, ప్రతి ఒక్కరూ అమ్మ పేరుపై మొక్క నాటి సంరక్షించాలని కోరారు. అదేవిధంగా అక్కన్నపేట అర్బన్ పార్క్లో రాష్ట అటవీశాఖ అధికారి రత్నాకర్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. మానవాళీ మనుగడకు మొక్కలు జీవనాధారమని, చెట్లు లేకుంటే జీవనోపాధికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషలకు సంబంధించి జిల్లాలో మొత్తంగా 904 పాఠశాలలు ఉండగా 6,14,313 పుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటి వరకు 4,09,353 పుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. వచ్చిన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు అందజేశామని అధికారులు వెల్లడించారు. యువత ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకువచ్చే బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా భావించి నాణ్యమైన విత్తనాలతోనే రైతులు అధిక దిగుబడి సాధిస్తారని ప్రభుత్వం విత్తనాల మేళా ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. రైతులు

0: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి తక్కువ నీటి ఖర్చుతో పంటలు సాగుచేసి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ, రసాయనాల అతి వినియోగంతో భూసారం దెబ్బతింటుందని శాస్త్రీయంగా వినియోగించాలని తెలియజేశారు. విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఎరువులు, మందుల దుకాణాల నిర్వాహకులు రైతులకు మేలైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, కల్తీ విత్తనాలు రైతులకు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తప్పులు లేని ఓటర్ జాబితా లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలోని అర్హులైన పౌరులు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్పు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని వర్గాల నుంచి సహకారం అందించాలని చెప్పారు. బూత్ స్థాయి నుంచి అధికారులు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించి పత్రాలు అందజేస్తారని, వాటిని పూరించి తిరిగి అధికారులకు అందజేయాలని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను వలయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని, అందులో భాగంగా మెదక్ జిల్లాను పర్యాటక అభివృద్ది ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మెదక్ జిల్లాను సందర్శించిన సందర్భంగా జిల్లా వారసత్వ సాంస్కృతిక అభివృద్దికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో 12వ యోగా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలంటూ పిలుపునిచ్చారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని, అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వయోజన విద్య జిల్లా విద్యాశాఖల సమన్వయంతో చేపట్టిన అమ్మకో అక్షరమాల ఫలితాలను ఇస్తుందని జిల్లా వయోజన విద్య ప్రాజెక్టు అధికారి మురళీమోహన్ అన్నారు. జిల్లాలో అక్షరాస్యత సాధనకు అడుగులు పడుతున్నాయని, ఈ క్రమంలో పల్లెల్లో వేలిముద్రలు వేయడం మానేసి కాగితాలపై సంతకాలు చేస్తున్నారని చెప్పారు. యాప్లో నమోదైన వారి సంఖ్య 37,210 ఉండగా అభ్యాసకులు 15,976 మంది ఉన్నారు. జిల్లాలో పరీక్షలకు హాజరైన వారు 14,382 కాగా 13,245 మంది ఉత్తీర్ణులయ్యారు.
1: మెదక్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం ఈ 0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు.

0: ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి, లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నబీన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్, దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartalu Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected

0: to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
1: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటింగ్ అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్ప్రిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్ప్రిల్లాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్ప్రిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వ సారి ప్రపంచ కప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ഉദയ തരംഗിണി. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. అనంతరం ఓరుగల్లు పట్టణ పరిసరాల్లోని ఆలయాల వైశిష్ట్యం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ముందుగా విందాం భాగవత నీరాజనం ధారావాహిక.
1: వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ఠ నప్తారం

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: கல்பதரு உருவின் சத்விஜ ஸ்ரேயமை.
1: నలభై వారాలుగా ధారావాహికంగా వింటోన్న భాగవత నీరాజనం కార్యక్రమం నేటి నుండి ప్రహ్లాద చరిత్రలోకి అడుగుడుతోంది. ప్రహ్లాద చరిత్ర వ్యాఖ్యానిస్తున్నవారు ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి.
2: భాగవత మహాపురాణ సప్తమ స్కంధ ప్రారంభంలో నారద మహర్షి యుధిష్ఠిరుడికి భగవత్ స్వరూపాన్ని వివరిస్తాడు. రాజసూయ యాగాన శిశుపాలుడు శ్రీహరిని నిందించి ఆయన నిశ్చిత చక్రధార చేహతుడై తేజరూపాన పరమేశ్వరులో లీనమైనాడు. ధర్మరాజున కారణం బోధపడలేదు. నిరంతర గోవింద నిందకు ఫలం విష్ణు సాయుధ్యమా? ఆయన మనస్సు సమాధాన పడలేదు. నారద మహర్షిని ప్రశ్నిస్తే ఆయన ఇలా అన్నాడు: నిందించడం, పొగడటం, తిరస్కరించడం, సత్కరించడం ఇవన్నీ కేవలం శరీరానికి చెందినవి. పరమాత్మకు వీనితో నిమిత్తం లేదు. శరీరాభిమానం కారణంగా స్వార్థ వైషమ్యాలు కలుగుతాయి. భగవంతునకు కర్తృత్వం లేదు. ఆయనకు హింస సిద్ధించదు, వైషమ్యము లేదు. మానవ సహజమైన ప్రాకృత భావ సమూహంలో దేన్నైనా సాధనంగా చేసుకుని భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చు. అది కోపం కావచ్చు, స్నేహం కావచ్చు, కామం కానీ బాంధవం కానీ కావచ్చు. రుజుకుటిల నానా మార్గాలన్నింటికీ అఖిలాత్ముడైన శ్రీహరియే గమ్యము అని.
0: అలుకనైననం చెలివినైనన్ కామంబుననైన బాంధవమునైనా

0: చేరవచ్చు వేరు సేయడెతడు.
1: ఈ సందర్భంగా నారద మహర్షి భ్రమర కీట న్యాయాన్ని ఉదాహరిస్తాడు. తుమ్మెద కీటకాన్ని బంధించి నిరంతరం దాని చుట్టూ పరిభ్రమిస్తూ జుమ్మని శబ్దంతో భ్రాంతం చేస్తే తదేక ధ్యాన పర్యవసానంగా భయయోగంతో కీటకానికి తుమ్మెద రూపం సిద్ధించినట్లు, వైరానుబంధంతోనైనా తాదాత్మ్యం చెందిన మానవునికి విష్ణు సాయుధ్యం కలుగుతుంది.
0: కీటకము తెచ్చి భ్రమరము పాటవమున బంభ్రమింప.

గోపికలు కామోత్కంఠతో, కంసుడు భయంతో, శిశుపాలుడు వైరంతో, వృష్ణివంశీకులు బాంధవంతో, పాండవాదులు ప్రేమతో, నారదాదిమునులు భక్తితో శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరినారు. శిశుపాల దంతభక్తులు విష్ణుమందిర ద్వారపాలకులు. శనకర సనందనాథుల శాపఫలితంగా పదభ్రష్టులై భూతలాన ఈ రూపాన జన్మించినారు. 3 జన్మల్లో వైరభావంతో భగవత్ సన్నిధానం మళ్లీ ప్రాప్తిస్తుందని, శనక సనందనాథులు అనుగ్రహించడం వలన వారే కృతయుగాన హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా, త్రేతాయుగాన రావణ కుంభకర్ణులుగా, ద్వాపరంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించినారు. ఇది విని ధర్మరాజు హిరణ్యకశిపు వృత్తాంతాన్ని వివరంగా చెప్పమని నారదుణ్ణి ప్రార్థిస్తాడు. ఇది ప్రహ్లాద చరిత్రకు భూమిక. వరాహ రూపాన్ని దాల్చి శ్రీహరి తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి వధించినాడని తెలిసి హిరణ్యకశిపుడు క్రోధ

విశుడైపోతాడు. చూపుల్లో నిప్పులు కురిపిస్తూ క్రోధ సంమూర్ఛితమైన మనస్సుతో యుక్తాయుక్త వివేకాన్ని కోల్పోయి హింసా ప్రవృత్తితో సర్వప్రపంచాన్ని నాశనం చేయవలసిందిగా రాక్షస సమూహాన్ని ఆదేశిస్తాడు. మృతుడైన సోదరునికి ఉదక ప్రదానాది కార్యాలను నిర్వహించి కుటుంబ సభ్యులకు జీవిత తత్వాన్ని వివరిస్తాడు. పోతన గారు ఈ సందర్భంగా ఒక చక్కని పద్యాన్ని వ్రాసినారు. అది ప్రసిద్ధమైంది కూడా.

0: భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్.
1: ప్రపంచంలో జీవులు జన్మిస్తారు, మరణిస్తారు, ఏదో కొంతకాలం ఈ భూమిపై కలుసుకోవడం తటస్థిస్తుంది. విడిచి వెళ్ళక తప్పదు. సర్ది తినటానికి లేదా దాహం తీర్చుకోవడానికి వివిధ మార్గాల్లో ప్రయాణించే బాటసారులంతా బావి వద్దకు చెలిమ వద్దకు వచ్చి సేద తీర్చుకొని ఆ కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకుని మళ్ళీ తప్పనిసరిగా విడిపోయినట్లే జీవులు వస్తారు, కూడి మళ్ళీ విడిపోతారు. దీనికి దుఃఖపడి ప్రయోజనం లేదు. హిరణ్యకశిపుడు రాక్షసుడు, అధర్మ మార్గాన చరించేవాడు, ఇటువంటి హితోపదేశం చేస్తాడా అని సందేహం కలగవచ్చు. పురాణ పద్ధతి విలక్షణమైంది. మానవ జీవితానికి ఉపాదేయమైన ధర్మ మార్గాన్ని ఉపదేశించడమే పురాణ ప్రయోజనం. ఎవరు ఉపదేశిస్తారు అనేది ప్రధానం కాదు, ఉపదేశం ప్రధానం. హిరణ్యకశిపుడు శోకసంతప్త హృదయంతో జీవిత సత్యాన్ని గ్రహించిన సందర్భం కథకు ఉపకరిస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక ఉదాత్త సత్యాన్ని వివరించడమే లక్ష్యం. హిరణ్యకశిపుడు దుఃఖితులైన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ సుయజ్ఞుడనే రాజు కథను ప్రస్తావిస్తాడు. ఆ మహారాజు యుద్ధంలో మరణించినాడు. అంతఃపురకాంతలు పరిపరి విధాలు దుఃఖిస్తారు. ప్రభుచితిపై ప్రాణత్యాగం చేస్తామంటూ రోధిస్తారు. సాయంత్రం దాకా ఆ విలాపాన్ని విన్న యముడు ఒక బాలుని రూపంలో వారిని సమీపించి ఇలా అంటాడు.
0: మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్.

0: ఎచ్చట పుట్టె నచ్చటికి నే గుట నైజము ప్రాణి కోటికి.
1: ఇది కూడా సుప్రసిద్ధమైన పద్యం. పోతన గారి సులభ శైలికి ఉదాహరణ. పుట్టడం, గిట్టడం జీవిత సత్యం. ఎవరూ మృత్యువును తప్పించుకోలేరు. నిత్య సత్యమైన మృత్యువు అందరినీ కబళిస్తుంది. మనకు చావు లేదన్నట్లే చచ్చిన వారి కోసం ఏడవడం ఎందుకు? ప్రకృతి లీనం కావడం తప్పదు అని ఉపదేశిస్తాడు. మృత్యువు బారిపడకుండా దాచుకోలేము. అయినా ఈ శరీరాన్ని ఎన్ని విధాల పోషించినా పోకుండా ఉంటుందా? ఏ విధమైన సౌకర్యాలు, సుఖ సంపదలు లేని భికారి ఆరోగ్యంగా చిరకాలం జీవిస్తాడు? మందులు, వైద్యులు, సకల సదుపాయాలు ఉన్న సంపన్నుడు అర్ధాయుష్కంతో హఠాత్తుగా పోతాడు. ఒక్కోసారి దారిలో జారిపోయిన సొమ్ము దొరుకుతుంది. బీరువాలో 10 తాళాలు వేసి పదిలంగా పెట్టిన సొమ్ము పోతుంది, దొరకదు. హిరణ్యకశిపుని మాటగా పోతనగారు రాసిన పద్యం ఇది.
0: ధనము విధిబడిన దైవవశంబుననుండు పోవు మూలనున్న

0: యముడు వేటగాడు, కిరాతంగా వేటాడి బతిస్తాడు. దయాదాక్షిణ్యాలేవీ లేవు. పక్షి విలపిస్తే వేటగాడు చంపక మానుతాడా? ఒక వేటగాడు ఆడపక్షిని రెక్కలు విరిచి బుట్టలో వేసుకున్నాడు. అది చూచి దుఃఖంతో మగపక్షి ఇట్లా విలపించింది.
1: రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగానమిన్, పొక్కుచుగూటిలో నెగసిపోవగనేరవు మున్ను తల్లియే దిక్కున నుండి వచ్చునని

ఈ విలాపం వేటగాడినేమీ చెలింపచేయలేదు. ఆ మగపక్షిని నిర్దాక్షిణ్యంగా బాణంతో కొట్టి బుట్టలో వేసుకొని తన దారిన తాను పోయినాడు. మృత్యువు ఇటువంటిదే. హిరణ్యకశిపుడు తన తమ్ముని వధించిన హరిపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అజరామరంగా త్రిజగద్రాజ్యాన్ని నిరాఘాటంగా నిస్సపత్నంగా సింహబలంతో పాలించాలని నిర్ణయించుకొని బ్రహ్మను గూర్చి అత్యంత కఠోరమైన తపస్సును ప్రారంభించినాడు. మహోగ్ర తపశ్శక్తి వలన దైత్యేంద్రుని శిరస్సు నుండి భయంకర వహ్నిజ్వాలలు చెలరేగినాయి. ప్రపంచమంతా కంపించిపోయింది.

0: దిశలు విచ్ఛిన్నాంతలై మండి పెల్లదెరెన్ గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచెత్త పోవహ్నిచేన్.
1: బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ అభీష్టములిత్తునని పలికినాడు. హిరణ్యకశిపుడు కోరిన వరమిది.
0: గాలింగుంభిని అగ్ని నంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ ధమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే.
1: పంచభూతాలతో కాని దిక్కుల్లో కాని దివారాత్రాల్లో కాని సకల జీవుల మూలంగా కాని శస్త్రాస్త్రాల వల్ల కాని మృత్యువు లేని జీవనాన్ని ప్రసాదించమని రాక్షసరాజు కోరినాడు. బ్రహ్మదేవుడు అనుగ్రహించి బుద్ధి సంపన్నత్వంబున నుండి మీ సుమతివై భద్రైకశీలుండవై అని ఉపదేశించి అంతర్ధానమైనాడు. హిరణ్యకశిపునకు వరప్రదానం చేస్తూ బ్రహ్మదేవుడు చేసిన ఉపదేశం అన్ని కాలాలకు వర్తిస్తుంది. ఎవడైనా ఏదైనా శక్తిని సాధించి అత్యద్భుత క్రియాదక్షతను ఆర్జించి అహంకార దూషితుడైతే వాడి వలన మానవ సమాజం మనుగడకే ముప్పు వస్తుంది. హిరణ్యకశిపునికి వరప్రదానం చేస్తూ బ్రహ్మదేవుడు అన్నాడు, నాయన, దుర్లభమైన వరాల్ని నీకు ఇచ్చాను. ఎవరూ ఇంతకుముందు ఇట్లాంటి వరాల్ని కోరలేదు, పొందలేదు. నీవు కోరినవన్నీ ఇచ్చినాను. నీవు బుద్ధి సంపన్నుడుగా మెలగాలి, మంచి మనస్సుతో మసలుకోవాలి, శుభచింతనమే నీ స్వభావంగా జీవించాలి అని. హిరణ్యకశిపుడు అణ్వస్త్రశక్తిని పొందిన మహావిజ్ఞాని వంటివాడు. మానవ సమాజ కళ్యాణానికి కాకుండా శుభచింతనం లేకుండా అణుశాస్త్రజ్ఞానం ప్రయోగింపబడితే ఎట్టి దుర్భర పరిస్థితి ఏర్పడుతుందో వర్తమాన ప్రపంచానికి తెలుసు. హిరణ్యకశిపునికి బ్రహ్మ చేసిన ఉపదేశం ఆ ప్రమాదాన్ని సూచిస్తూ దాన్ని నివారించడానికి చేసిందే. దురాత్మని శక్తి ఎంత ఘోరంగా పరిణమిస్తుందో వచ్చేవారం చర్చిద్దాం.
2: ఈనాటి భాగవత నీరాజనం కార్యక్రమంలో ప్రహ్లాద చరిత్రపై ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి గారి వ్యాఖ్యానం విన్నారు. పద్యపఠనం శ్రీ వద్దిరాజు వెంకటరామారావు.

0: నీరాజనం ధారావాహిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఓరుగల్లు పట్టణ పరిసరాల్లోని ఆలయాల వైశిష్ట్యం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం.
5: త్రికూట నగరంలోనూ దాని పరిసరాల్లోనూ మొత్తం 6,000 ఆలయాలు ఉండేవని సిద్ధేశ్వర చరిత్ర చెబుతుంది. వాటిలో కేవలం ఒక కోటలోనే 365 శివాలయాలున్నాయని క్రీడాభిరామం వల్ల తెలుస్తుంది. గోపురాలు అనేకంతో ఆకాశంలోకి వ్యాపించి మంగళభేరుల ధ్వనులతో నిండిన దేవతాభవనాల విమానాలతో కిక్కిరిసి ఓరుగల్లు నగరం శోభిల్లుతుందని క్రీస్తు శకం 1290 నాటి ఖండవల్లి శాసనం తెలుపుతున్నది. ఈ విధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఓరుగల్లు వెలసిల్లుతున్న కాలంలో మహమ్మదీయ దండయాత్రలతో ఎన్నో ఆలయాలు పూర్తిగా ధ్వంసం కాగా మిగిలినవి అవశేషాలుగా ఇప్పటికీ అడుగడుగునా కనిపిస్తాయి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు అవి ఆధునిక మార్పుల వల్ల తమ సాంస్కృతిక విలువను కోల్పోతున్నాయి. మరికొన్ని ఆలయ అవశేషాలు ఆశ్రయం లేక ఇతర ఆలయాల్లోకి వచ్చి చేరి కేవలం బొమ్మలుగా పిలువబడుతున్నాయి. అలాంటి బొమ్మల గుడులనేకం ఈ నగరంలో కనిపిస్తాయి. ఈ కారణం వల్లనే కరీమాబాద్లోని కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ప్రజలు బొమ్మల గుడి అంటున్నారు. ఈ ఆలయం వరంగల్ రైల్వే స్టేషన్కి నైరుతిగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయం కాకతీయ నిర్మాణమేనని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఆలయ నిర్మాణ ప్రణాళికలో ఇతర ఆలయాల కంటే కొంత భిన్నత కనిపిస్తుంది. 1000 స్తంభాల గుడిలో ఉన్నట్లుగా 3 దిక్కుల్లో గర్భగుడులుగా కాక పశ్చిమాన వరుసగా 3 గర్భగుడులు ఏర్పడి ఉన్నాయి. గర్భగుడికి కొంత ముందుకు జరిగి, అంటే అంతరాళానికి సమంగా, కుడివైపున విష్ణు ఆలయం, ఎడమవైపున పార్వతీదేవి తమ తమ ఆలయాల్లో ప్రతిష్ఠితులయ్యారు. ఈ మూడింటికి కలిపి ఒకే మహామంటపం ఉంది. ఆలయంలో టైల్స్ అతకటం వంటి ఆధునిక మార్పులు చోటు చేసుకోవటం వల్ల బహుశా ఇక్కడ ఉండాల్సిన రంగమంటపం కనిపించకుండా పోయింది. రంగమంటపానికి 4 వైపులా ఉండే స్తంభాలు మాత్రం కాకతీయ నిర్మాణ శైలిలోనే ఉన్నాయి. రంగులు పూయటం వల్ల అది ఏ రాతి నిర్మాణమో తెలియటం లేదు. అద్దంలాంటి నునుపు లేదు కాబట్టి బహుశా జేగురు రంగు లేదా తెల్లరాతి నిర్మాణం కావచ్చు. నిర్మాణ ప్రణాళిక అంతా సంతాన గోపాలస్వామి ఆలయ నిర్మాణాన్నే పోలి ఉంది. కాకపోతే శిల్పం మాత్రం 1000 స్తంభాల గుడిలోని శిల్ప సంపదను తలపిస్తున్నది. గర్భగృహంలోని పానవట్టం కూడా ప్రత్యేక శైలిలో ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి పానవట్టాన్ని పోలి ఉంది. అంటే నేలమట్టంలో వృత్తాకారంగా ఉన్న పానవట్టం సోమసూత్రంతో ఉంది. నీరు పోవడానికి స్పష్టమైన కొంత లోతైన మార్గం గుండ్రంగా ఏర్పడి సోమసూత్రంలో గుండా సాగిపోయింది. మధ్యలో శివలింగం చిన్నదిగా ఉండి ఆలయ ప్రాచీనతను సూచిస్తున్నది. బహుశా రుద్రదేవుని కాలపు నిర్మాణం కావచ్చు. గర్భగృహంపై కప్పు సర్వసాధారణంగా కాకతీయ ఆలయాలన్నింటిలోనూ ఉన్న నిర్మాణ ప్రణాళికతోనే ఉంది. కాకపోతే అలంకరణ శిల్పం నిరాడంబరంగా ఉంది. పద్మాన్ని నక్షత్రాకారపు రేఖా శిల్పం మధ్య చెక్కారు. గర్భగృహం ముందున్న ద్వారబంధానికి ఆనుకుని కుడివైపున నాగేంద్రుడు, ఎడమవైపున వినాయకుడు ఉన్నారు. ఇక్కడున్న నాగేంద్రుడి శిల్పం చాలా అపురూపంగా ఎంతో అందంగా ఉంది. నాలుక కొద్దిగా ముందుకు సాచి అంతర్ముఖి అయి యోగముద్రలో ఉండి ప్రశాంతంగా సచ్చిదానంద రసామృతాన్ని గ్రోలుతున్నట్లున్నది. ఫణిపై మణి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎంతో నునుపుతో, దేహంపై చారలతో సమగ్ర సుందరంగా, అతి సహజంగా, సాత్వికంగా,

పవిత్ర భావన కలిగేలా ఒక యోగముద్రలో సర్పాన్ని శిల్పీకరించిన తీరు అద్భుతంగా కనిపిస్తుంది. గణపతి నడుము చుట్టూ సర్పం చుట్టుకుని ఉంది. ఈ అంతరాళం నుండే ఎడమవైపుగా అమ్మవారి ఆలయానికి ద్వారం ఉంది. ఈ ద్వార బంధంపై ఉన్న శిల్ప సంపదే వేయి స్తంభాల ఆలయ శిల్పాన్ని గుర్తుకు తెస్తుంది. కాకపోతే నల్లరాతిలో సాధించిన ఆ నునుపు ఇక్కడ కనిపించదు. పైగా రంగులు పూయటం వల్ల స్పష్టతకు కొంత భంగం వాటిల్లింది. ద్వారబంధానికి దిగువ ఇరువైపులా మోకాలి వరకు ధరించిన చీరతో గంగాజల పాత్రను పట్టుకున్న పడతులున్నారు. ఆ ప్రక్కనే చామరధారిణి, ఆమె ప్రక్కన వీరభద్రుడు, ఆ తర్వాత ఇద్దరు చామరధారులు ఉన్నారు. వీరభద్రుడు శూలం, గద, శంఖం ధరించినట్లు చూడొచ్చు. ఎడమవైపు ఒక చెయ్యి విరిగిపోయి ఉంది. బహుశా ఆ చేత ఢమరుకాన్ని ధరించి ఉండవచ్చు. శైవ సంబంధమైన శూలం, ఢమరుకం, విష్ణు సంకేతమైన శంఖం గదలను ధరించడాన్ని బట్టి కూడా ఈ ఆలయం హరిహరనాథ సాంప్రదాయ ప్రభావం ప్రబలంగా ఉన్న రుద్రదేవుని కాలం నాటిదిగా భావించవచ్చు. ద్వారబంధపు కమ్మీలకు క్రింద నుండి పైకి ముందు వరుసలో రత్నపట్టీలు, సాదా చువ్వ కమ్మీలు, తర్వాత వరుసలో క్రింద నుండి పైకి అల్లుకుపోయే లతలు, మధ్యలో పుష్పాలు, ఆ తర్వాత కాకతీయుల వీరత్వ చిహ్నమైన కేసరి శిల్పం క్రింది నుండి పైకి సాగిపోయాయి. ఇదే శిల్పరీతి ప్రధాన ఆలయ ద్వారబంధానికి కనిపిస్తుంది. గర్భాలయ ద్వారబంధాలకు మాత్రం పూర్ణకుంభం, దానిపై గోముఖ శిల్పం మొకటంగానూ తీర్చిదిద్దబడింది. ప్రధాన ఆలయ ద్వారబంధానికి చేరువుగా ఎడమవైపున గణపతి విగ్రహం ఉంది. గర్భగృహంలోని శివలింగానికి ఎదురుగా ఉన్న నంది తర్వాత కాలంలో చేర్చినది. తొలి నంది శిల్పం కొంత పాడైపోవడం వల్ల ఆ ఆలయ ప్రాంగణంలోనే ధ్వజస్తంభం వద్ద ఉంచారు. ముఖమంటపంలో మధ్యగా గరుడ, ఆంజనేయ విగ్రహాలు సర్వసాధారణంగా కాకతీయ ఆలయాల్లో కనిపించే తీరుగానే ఉన్నాయి. విష్ణుమూర్తి విగ్రహం నల్లరాతితో శిల్పితమైంది. ఈ విష్ణు ఆలయ ద్వార బంధంపై ఉన్న ద్వారపాలకుడు ఎడమ చేతిని కుడివైపునున్న గదపై ఉంచి కుడి చేత్తో అభయాన్నిస్తున్నట్లున్నది. రాతి ఫలకంపై చెక్కిన పాదయుగ్మం కూడా ఆలయంలో గరుడ, ఆంజనేయ విగ్రహాల ప్రక్కనే ఉన్నది. బహుశా ఒకప్పుడు ఇది అమ్మవారి ఆలయంలో ఉండి ఉండవచ్చు. ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం, కళ్యాణ మంటపం తరువాత కాలంలోనివే. ఆలయ ప్రదక్షిణాపథంలో గరుడు, వీరభద్రుడు, గణపతి శిల్పాలు వరుసగా విష్ణు, శివ, దేవి ఆలయాల వేరుక భాగంలో చెక్కబడి ఉన్నాయి. ఆలయ ప్రాకార గోడపై ఒకవైపు వినాయకుడు, మరోవైపు ఎల్లమ్మ, నాగబంధం, ఏకసర్పపు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఇతర ఆలయాల శిథిలాలలోని శివలింగాలు, ఇతర చిన్న దేవతా విగ్రహాలు ఉన్నాయి. అందువల్ల ఇది కాశీ విశ్వేశ్వరాలయంగా కంటే బొమ్మల గుడిగానే జనసామాన్యంలో ప్రసిద్ధి పొందింది. నగర పరిసరాల్లో ఉన్న ఆలయాల్లో విశిష్టమైన మరో ఆలయం ఫణిగళ రామప్ప ఆలయం. సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక పెద్ద గుహలో నిర్మింపబడిన ఆలయం ఇది. ఇక్కడి అధిష్టాన దేవత కాకతీయుల ఇష్టదైవమైన ఈశ్వరుడే. అయితే ఇక్కడ ఫణిగళ రామప్పగా ప్రసిద్ధి పొందాడు. బహుశా ఇక్కడున్న విశిష్టమైన నాగపడగ వల్ల ఈ ఆలయానికి ఆ పేరు వచ్చి ఉంటుంది. రామప్ప అనే పేరును బట్టి రామలింగేశ్వరాలయం కావచ్చు. ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా ఇద్దరు ద్వారపాలకులు శిల్పితమయ్యారు. చేతుల్లో త్రిశూలం, ఢమరుకాలున్న ఈ ద్వారపాలకుల విగ్రహాలు సర్వసాధారణంగా కాకతీయ ఆలయాలన్నింటిలోనూ కనిపించే ద్వారపాలక విగ్రహాలనే పోలి ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశిస్తూనే పానవట్టంపై చిన్న శివలింగం, మూడు నందులు కనిపిస్తాయి. నందులు చిన్నవిగా ఉన్నా చక్కని అలంకరణతో చూడముచ్చటగా ఉన్నాయి. నందులకు ప్రక్కన వినాయక విగ్రహం, నాగదేవత విగ్రహం ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న మరో శిలా ఫలకంపై శివుడు, ఆయనను సేవిస్తున్న దంపతుల విగ్రహాలు ఉన్నాయి. ఆ ప్రక్కనే అమ్మవారి విగ్రహం మనోజ్ఞంగా ఉంది. అమ్మవారికి ఒక ప్రక్కగా కుండలాకారంలో చుట్టుకుని ఉన్న నాగబంధం ఉంది. ఆలయ ప్రధాన దైవమైన శివుడు గుహాలయంలో ఉత్తర భాగాన ఉన్నాడు. వేయి స్తంభాల గుడిలోని పానవట్టాన్ని పోలిన పానవట్టంపై శివలింగం నల్లని సాలగ్రామ శిలలా కనిపిస్తుంది. అయితే శివలింగం చాలా చోట్ల కనిపించినట్లుగా చిన్నదిగా కాక చాలా పెద్దదిగా తళతళా మెరిసిపోతూ ఉంది. ఈ ఉరుసుగుట్ట శిలపై చెక్కిన శాసన కావ్యం చారిత్రకంగానూ శాసన సాహిత్యపరంగానూ చాలా ప్రసిద్ధి పొందింది. ఆ శాసన కావ్య సారాంశం ఇలా ఉంది. ఒకనొక నూతన సిద్ధ దంపతులు ఒకనాడు నదీతీర ఇసుక తిన్నెలపై విహరిస్తుండగా మాయావి అయిన ఒక యక్షుడు కావ్యనాయకుని ఆట పట్టించి అతని విరహావస్థను చూడాలని నాయకును అదృశ్యం చేస్తాడు. ప్రియురాలు లేకుండటం గ్రహించిన సిద్ధ యువకుడు జడురులా అచేతనుడై తర్వాత కొద్దిసేపటికి తెలివి తెచ్చుకుని కన్నీరు తుడుచుకునే దుఃఖంతో ప్రియురాలనుద్దేశించి తన పూర్వానుభూతిని స్మరిస్తూ తనకు ఆమెతో తొలిపరిచయం, పరస్పరానురాగం, ప్రేమ రాయవారం, దొంగతనంగా యువకుడు త్రాటి సహాయంతో నాయికాభవనంలో ప్రవేశించటం, నాయక తండ్రిచే పట్టి బంధించబడడం, వీరి పరస్పర ప్రేమానురాగాలను గ్రహించి ఆ తండ్రి వాళ్ళిద్దరికీ యథావిధిగా పెళ్లి జరిపించడం, ఆ యువత

0: సంపదల ప్రథమ సమాగమం అనే ప్రధాన అంశాలను గ్రహించి సిద్ధోద్వాహం అనే చక్కని కావ్యాన్ని నరసింహకవి సంస్కృతంలో ఈ శిలపై వ్రాశాడు. శాసన సాహిత్య చరిత్రలో ఇది సుప్రసిద్ధమైనది. ఈ కవి ప్రతాపరుద్రునికి సమకాలికుడు, గణపతిదేవునికి, రుద్రముకు గురువు అయిన విశ్వేశ్వర శివాచార్యుల కుమారుడు. ఈ శాసనం కూడా ఉరుసుగుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక అరుదైన శిలా సాహిత్య ప్రదర్శనశాలగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఓరుగల్లుకు సమీపంలో ఉన్న విశిష్ట వైష్ణవాలయం సాయంపేట పాంచాలరాయస్వామి ఆలయం. సాయంపేట ఓరుగల్లు పుట్టకోటకు వెలుపల తూర్పు దిక్కున ఉన్నది. ఒకప్పుడు ఆలయం కోటలోనే ఉండేది. బహుశా పాండవుల గుడిలోనిది కావచ్చు. క్రీడాభిరామం ఒక పాండవుల గుడిని, ఆ గుడిలోని వర్ణచిత్రాలను వర్ణించింది. బహుశా పాండవులు కొలిచిన శ్రీకృష్ణునిగా ఈ పాంచాలరాయిని ప్రతిష్ఠించి ఉంటారు. మహమ్మదీయ దాడుల వల్ల కాకతీయ రాజ్యం పతనమైనప్పుడు ఇక్కడి ఆలయాలకు పట్టిన దుర్గతి గురించి విలస తామ్రశాసనం, గంగాదేవి రచించిన మధురా విజయం వివరిస్తున్నాయి. బహుశా ఆ విపత్కర పరిస్థితుల్లో వైష్ణవులు పాంచాలరాయిన విగ్రహాన్ని కోట వెలుపులకు తరలించి ఉంటారు. చాలా కాలం పాటు దాన్ని ఇసుక గుట్ట క్రింద కాపాడారట. ఆ తర్వాత షితాబ్ ఖాన్ 1504 నాటికి ఆ విగ్రహాన్ని పునరుద్ధరించినట్లు తన శాసనంలో చెప్పుకున్నాడు. ఆ శాసనం కోటలో ఈనాటికీ ఉంది. అతని మంత్రి పెద్దనామాచ్యుడు ఈ పాంచాలరాయ ఆలయానికి బంగారు గోపురాలు కట్టించి ప్రాంగణంలో ఒక గొప్ప సౌధాన్ని నిర్మించినట్లు చెరికొండ ధర్మన్న వ్రాసిన చిత్రభారత కావ్యం వల్ల తెలుస్తున్నది. షితాబ్ ఖాన్ శాసనంలోని ఒక శ్లోకంలో గోపికావల్లభుడైన పాంచాలరాయుడు దుష్టుల చేత పరాభింపబడి దైన్యాన్ని పొందిన పాంచాలికి కృపామయుడై అక్షయ వస్త్రాన్నిచ్చాడు. అట్లే దుష్టులచే రాజ్యభ్రష్టుడైన పాంచాలరాయని చితాబ్ ఖాను మళ్లీ సింహాసనాధిష్ఠుని చేశాడు అని ఉంది. దీన్ని బట్టి పాంచాలీదేవి మాన సంరక్షణ చేసిన శ్రీకృష్ణ పరమాత్మయే ఈ పాంచాలరాయుడు అని స్పష్టమవుతుంది. కాబట్టి క్రీడాభిరామంలో వర్ణితమైన పాండవుల గుడిలోని విగ్రహమే ఇది అని స్ఫురిస్తుంది. అయితే క్రీడాభిరామంలో పాండవుల గుడి కోటలో ప్రవేశించి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కనిపిస్తుంది. అంతేగాక షితాబ్ ఖాన్ తన శాసనంలో పాంచాలరాయుడు స్థానభ్రంశం పొందాడని సూచించడానికి రాజ్యాన్ని కోల్పోయిన పాంచాలరాయని మరలా సింహాసనాధిష్ఠుని చేశానని చెప్పుకున్నాడు. అంతేగాని మళ్లీ యథాస్థానంలో స్థాపించానని చెప్పుకోలేదు. కాబట్టి కాకతీయుల కాలంలో కోటలోని పాండవుల గుడిలోని పాంచాలరాయస్వామి విగ్రహాన్నే విపత్తులో కోట వెలుపల తూర్పున సాయంపేటలో కొంతకాలం దాచగా దాన్ని గుర్తించిన షితాబ్ ఖాన్ అక్కడే ప్రతిష్ఠించగా అతని మంత్రి పెద్దనామాచ్యుడు ఆలయ శిఖరాలను, సౌధాన్ని నిర్మించాడని తెలుస్తుంది. షితాబ్ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించిన సీతాపతిరాజు. కొంతకాలం బహ్మనీలకు, ఆ తర్వాత గజపతులకు సామంతుడిగా ఓరుగల్లును పాలించాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించక మునుపు బహుశా వైష్ణవుడైనట్లున్నది. అందువల్లనే లక్ష్మీ సహిత గోపాలస్వామిని, పాంచాలరాయిని పునఃప్రతిష్ఠించాడు. ఈ విషయంలో పరిశోధన వల్ల ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తేవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శైలి కాకతీయులదే. ముఖద్వారం మాత్రం చిన్న గోపురాకారంలో ఉండి తరువాతి కాలపు శైలి ప్రభావాన్ని చూపుతుంది. నిర్మాణానికి ఉపయోగించిన రాతి స్తంభాలు పూర్తిగా కాకతీయ స్తంభాలను పోలి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మహాగణపతి విగ్రహం ఉంది. ధ్వజస్తంభం ప్రక్కనున్న గరుడ, ఆంజనేయ విగ్రహాలు అన్నీ కాకతీయ ఆలయాల్లోనూ కనిపించేవే. ఆలయ మంటపంలో గుండ్రని ఏకశిలతో ఏర్పడిన రంగమంటప వేదిక, చుట్టూ నాలుగు స్తంభాలు, కప్పుపైనున్న వాస్తు, శిల్ప ప్రణాళిక అన్నీ కాకతీయ శైలిలోనే ఉన్నాయి. గర్భగుహ ప్రధాన ద్వారానికి ఇరువైపులా పూర్ణ కుంభాలున్నాయి. మొకట భాగంలో గజలక్ష్మి విగ్రహం ఉంది. ఆలయంలోని ప్రధాన దేవుడైన పాంచాలరాయన విగ్రహం కాకతీయ శిల్పాలలో అపురూపమైనది. శంఖ, చక్ర, గదా, పద్మాలతో కిరీటిగా లక్ష్మీ సమేతుడైన మనోహరమూర్తిగా కనిపిస్తాడు. కిరీటాన్ని చుట్టి గోముఖ శిల్పం అలంకృతమై ఉంది. స్వామి విగ్రహం చుట్టూరా విష్ణుమూర్తి దశావతారాలు అందంగా శిల్పీకరించబడ్డాయి. కుడివైపునున్న గరుడు, ఎడమవైపునున్న లక్ష్మీ విగ్రహాలు సూక్ష్మరూపంలో ఉండి ఆలయ ప్రధాన దైవమైన పాంచాలరాయుడు ఉన్నత ప్రమాణంలో కనిపిస్తాడు. ఆయనకిరువైపులా సేవిస్తున్న చామరధారిణులు ఇంకా కొంత తక్కువ పరిమాణంలో ఉన్నారు. స్వామి శిరస్సు వెనుక సుందరమైన తీరులో గుండ్రని శిరోజాలంకరణ విగ్రహానికి మరింత శోభను తెచ్చిపెట్టింది. ఇలాంటి శిరోజాలంకరణ గల గణపతి విగ్రహం వరంగల్లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. గర్భగృహానికి ప్రక్కనున్న మంటపంలో ఆండాళ్ అమ్మవారి విగ్రహం, పన్నిద్దరాళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. కోటకు చేరువలో ఉన్న ఈ విశిష్ట ఆలయ పరిసరాలను పర్యాటకాకర్షణకు అనుకూలంగా తీర్చిదిద్దవలసి ఉన్నది.
1: శ్రోతలు, ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో

0: ఓరుగల్లు పట్టణ పరిసరాల్లోని ఆలయాల వైశిష్ట్యం డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం విన్నారు.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో సినీ గీతం విందాం. రుద్రమాదేవి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కైలాష్ కేర్ చిత్ర బృందం ఆలపించిన పాట వినండి. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

డమరకం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శంకర్ మహాదేవన్ ఆలపించిన జొన్నవిత్తుల గీతం వినండి.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో జి ప్రతాప్ బృందం పాడుతున్న జానపద గేయాలు వింటారు.
1: ఎలుకలు గొట్టే బండ మీద ఎండ్రికాయ సమర్థలాడింది. కప్పతల్లి కనుక్కొని కాకమ్మ కబురు పంపితే ఉడతమ్మ ఊరంతా చెప్పి పండగ చేసి తాబేలుతో తాళి కట్టించిందట. ఈ తంతు ఏంటో చూద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో జి ప్రతాప్ బృందం ఆలపిస్తున్న జానపద గేయాలు వింటున్నారు.
2: ఉసిరి చెట్టుకు దసిరి ఉయ్యాల కట్టి గొరడి ముండ్లపై కూర్చున్న కృష్ణుణ్ణి చూస్తూ ఊగడానికి మనసాయనంటూ మనసుపడ్డ చిన్నదాని మాటేంటో చూద్దాం.

0: శ్రోతలు, ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో జి ప్రతాప్ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को उमंग की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: శ్రోతలు, ఇంతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం వినండి. సంగీతం ఇలే రాజా.

చిత్రసీమలో ఇప్పుడు వినండి ఎగిరే పౌరమ. ఈ చిత్రం కోసం ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించగా ఉన్నికృష్ణన్ సునీత ఉపద్రష్ట పాడిన వేటూరి గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ధర్మాత్ముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాటను వినండి. గీతరచన సత్యం, క్షమించాలి, సంగీతం అందించిన వారు సత్యం.

అమరం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన రామజోగేశ్ శాస్త్రి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
2: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఏప్రిల్ 1 విడుదల. ఈ చిత్రం కోసం మనో చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఇళయరాజా.

బాయ్స్ చిత్రం కోసం. కార్తీక్ కునాల్, అనుపమ ఆలపించిన శివగణేశన్ ఏఎం రత్నం గీతం. సంగీతం శివగణేశన్ ఏఎం రత్నం.

మహాత్మా ఈ చిత్రం కోసం కార్తీక్ సంగీత పాడిన పాట వినండి. సిరివెన్నెల సాహిత్యానికి సంగీతం విజయ్ ఆంటోనీ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మాయలోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువనచంద్ర గీతం. సంగీతం అందించిన వారు ఎస్వి కృష్ణారెడ్డి.

ఇష్క్ చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన హరిహరన్ సైంధవి ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, అనూప్ రుబెన్స్ సంగీతం.

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మూవ గోపాలుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం అందించిన వారు కేవీ మహాదేవన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు దాటి 5 సెకండ్లు. ఇక వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకొచ్చి ఓటర్ వివరాలు సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందిస్తారు. పాత ఓటర్ జాబితాతో పాటుగా 2002 ఓటర్ జాబితా ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భీమా రక్షణ కల్పించడంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ, బ్యాంకుల మధ్య అవగాహన ఒప్పందం చేస్తున్నారు. ఎరువుల ఉత్పత్తి సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని, రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులు పూర్తిగా తెలంగాణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్లో ఈ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పుల్వామా, పహల్గాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారిక భూకంప మ్యాపింగ్ డేటా ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో నమోదైంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బకాయిలు కోట్ల రూపాయలు ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశం లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగ్గట్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్ రోడ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 25 సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085253, 0402955092 గమనిక విన్నారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:05. ఇప్పుడు మీరు వినబోతున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి చిత్రాల్లోని మంచి మంచి పాటలు వినబోతున్నారు. అయితే ఏం చేయాలో తెలుసు కదా. మీకు నచ్చిన పాటని మీరు కోరాలి అనుకుంటే 0402324085252 నెంబర్కి ఒక చిన్న వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ముందుగా జై లవకుశ చిత్రం నుంచి నేహా బేసిన్ అండ్ డిఎస్పి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటని ఎవరి కోసం వినిపిస్తున్నాము అంటే, చౌటుప్పల్లో ఉంటున్న కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ కోరుతున్నారు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల జిందం ఉదయ్ కిరణ్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ష్, హన్మహిత్ కుటుంబ సభ్యులు. ఎనీ సాంగ్ ప్లీజ్ అంటున్నారు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలుగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్. వీరి కోసం ఈ పాట

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజనిలో ఆపాత మధుర గీతాలు విన్నారు. మరిప్పుడు కొన్ని లేటెస్ట్ సాంగ్స్ విందామా? అయితే వినాలి అంటే ఏం చేయాలి? 0402324082 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. 2015 నుంచి 2020 వరకు, అంటే ఆ మధ్యకాలంలో రిలీజ్ అయిన మూవీస్ నుండి ఏదైనా ఒక మంచి సాంగ్ వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి పాట పేరు, చిత్రం పేరు, అలాగే మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాత పాటని ఎవరు కోరుతున్నారు అంటే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి, బాహుబలి చిత్రం నుంచి అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలుగందుల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు. నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చంద్, ఫారూక్, ఫూల్వాలే, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసీన్, మూసా కరీం, షేక్ సలీం, వీరి కోసం బాహుబలి మూవీ నుంచి కార్తీక్ దామిని పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి, MM కీరవాణి సంగీతం.

0: తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయిష. గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదిల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి. వీరి కోసం నేను శైలజ చిత్రం నుంచి సాగర్ పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీకెంతో ఇష్టమైన మీ అభిమాన ఛానల్లో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ వినాలి అంటే ఏం చేయాలి? 0402324 0852 నెంబర్కి మీకు ఇష్టమైన పాట వివరాలు తెలియజేస్తూ అలాగే మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. తర్వాత పాటని కోరుతున్న వారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే ఎం వెంకటేష్ నందిపేట నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి మేడం అంటున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ టు ఆల్ అని అంటున్నారు ఆంథోనీ ఫ్రమ్ బేగంపేట్, ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటున్నారు. వీరి కోసం వచ్చేస్తుంది ఊపిరి చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి గోపీసుందర్ సంగీతం అందించారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో ఎంతో ఉపయోగకరమైన విషయాలు డాక్టర్లు మీకు అందిస్తున్నారు. మరి ఈరోజు అంశం ఏమిటి అంటే సంతానలేమి సమస్యలు కారణాలు. ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు ఈరోజు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, మరొక నెంబర్ 0402955 0923. తప్పక ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. ఇలాంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించే విషయాలు తెలుసుకోవాలి అంటే

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అయితే ఏ ఇయర్ వింటున్నారు అంటే 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చిన సినిమాల నుంచి మంచి మంచి పాటలు వింటున్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన మంచి పాటలు మీరు కూడా ఏమైనా వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. హాయ్ మేడం, మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామం. నా పేరు శ్రీశైలం. మాకు సరైనోడు సినిమాలో తెలుసా తెలుసా అనే పాటని ప్లే చేయండి అంటున్నారు అనిత, కళ్యాణి, శ్రీశైలం, రాజు, సుధా, సమన్విత, లవన్ కుమార్, మల్లయ్య, సుఖమ్మ. అలాగే ఇదే పాటని ప్లే చేస్తున్నాం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి కోరుతున్న శ్రోతల కోసం. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోసం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్నా కోసం కూడా ఈ సాంగ్ ప్లే చేయడం జరుగుతుంది. సరైనోడు చిత్రం నుంచి జుబీన్, సమీరా పాడిన పాట శ్రీమణి, సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాతి పాటని కోరుతున్న వారు జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు. వీరు హనుమకొండ జిల్లా నుంచి కోరుతున్నారు ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి వద్ద నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి. అలాగే పటాన్చెరు నుంచి నవ్య, స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. వీరికోసం వచ్చేస్తుంది గీతా గోవిందం సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ నెల 25వ తేదీన సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085853, మరొక నెంబర్ 0402595052323. గమనిక విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి పాటలు వింటున్నాం. తర్వాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ రోజీ గారు, ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటను వినిపించండి అంటున్నారు. యాదాద్రి వలిగొండ మండలం గొర్నేలపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరి దీక్షిత్. అలాగే నిజామాబాద్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఆర్జే రోజీ గారికి నమస్కారం, ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్చరణ్. మేడం మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అంటున్నారు. నిజామాబాద్ నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, అపూర్వ, అలేఖ్య, రాజేశ్వర్, రాజేష్. వీరి కోసం మహర్షి చిత్రం నుంచి శంకర్ మహదేవన్ పాడిన పాట

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల.

0: Mane Caner Engine.
1: ఎవర్గ్రీన్ హిట్స్లో వింటున్నారు మీరు లేటెస్ట్ హిట్స్. మరి తర్వాత పాటని కోరుతున్నది ఎవరు అంటే నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ముకుందరావు, వెంకటలక్ష్మి, జ్యోతి, స్వరూప్, అమ్ము, శ్రీనివాస్, పద్మ, ధర్మరాజు, సూరి, అచ్చన్న, లేఖశ్రీ, బాలశ్రీ. వీరు శ్రీకాకుళం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అలాగే ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాటని వినిపించండి గురు చిత్రం నుంచి అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం. బోడిపల్లి నుండి కృష్ణగీత కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటుంది. ఎవర్గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి ప్లీజ్ అంటున్నారు పీర్సాతిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్. వీరి కోసం గురు చిత్రం నుంచి ఢీ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈరోజు సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403 2408 53 0403 2408 53 0402 95 5923. గమనిక విన్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్ పాట మనసావాచ సినిమా గోదావరి కోరుతున్న శ్రోతలు మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుండి వనం దుష్యంతల విశ్వనాథ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఓకే మేడం, మేము మీకోసం ఈ పాటని ప్లే చేస్తాము. అలాగే హేమలత విశ్వనాథ్ చౌటుపల్లి నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమంటున్నారు. అలాగే హనుమకొండ జిల్లా నుంచి పరమేశ్వర్, సంధ్య, హర్షిణి కుమార్, వరుణ్, వర్మిక, వర్ణమాల, వర్షిణి, నాగ్ చరణ్ మాకోసం ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే జయలక్ష్మి కార్తపద నుంచి కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. కాబట్టి వీరి కోసం గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. ఆరేళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమవుతుండగా 26 మంది భారతీయ వ్యాపారుల మొదటి బృందం రేపు ఉత్తరాఖండ్లో పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిఫూ లేక్ కనుమ ద్వారా చైనా భూభాగమైన టిబెట్లోకి ప్రవేశించనుంది. 17 మంది వ్యాపారులు, 9 మంది సహాయకులతో సహా మొత్తం 26 వాణిజ్య పాసులు జారీ చేసినట్టుగా వాణిజ్య అధికారి దార్చులా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆశీష్ జోషి తెలిపారు. రాష్ట్రంలో అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. ప్రజావైద్యంలో అడవులు, కొండలు, దూర ప్రాంతాలు అడ్డంకులు కాకూడదన్నారు. తెలంగాణలో లంబాడా, ఎరుకుల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్డ్ హ్యాండ్లింగ్ విభాగాల పనులు ప్రైవేటీకరిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జెన్కో స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగేలా రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్ మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే కార్యక్రమం ఈ నెల 30 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి నిన్న రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు వారి ఆధార్ కార్డుల ఆధారంగా ఉచితంగా ఎయిర్ కండిషన్లు అందిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి. తెలుగువారి గుండెల్లో అనుభూతులు జేగంట బ్రోగించిన కవిరత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులొకరు. కవిగా దాశరథిలో 2 కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన, పడుచదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించిన వారాయన. ఒకవైపున విప్లవ కవిత్వం, మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం. మరి ఇవాళ్ళ గుర్తుకొస్తున్నాయిలో ఆయన రాసిన పాటల పూతోటలో విహరిద్దాం. నేను మీ ఆజీ ప్రసన్న.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయిత దాశరథి గురించి. తన కళాన్ని ఖడ్గంలా ఉపయోగించిన ఆయన వరలో గర్జించే కవిత్వం, గర్వించే పాటలు ఇమిడిపోయాయి. ఆత్రేయ వాగ్దానం సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఆ సినిమా కోసం దాశరథితో పాట రాయించారు. నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలవనీరా అంటూ దాశరథి రాసిన పాట అప్పటికీ ఇప్పటికీ మధురమైంది, మరువలేంది కూడా. అదే సమయంలో ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఆయన రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే హుషారైన పాట కూడా జనంలోకి దూసుకుపోయింది. ఇక అప్పటి నుంచి పాటల పడవలో ఆయన ప్రయాణం మొదలైంది.

మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873 నంబర్లకు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: దాశరథి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆయన రాసిన వీణపాటలు. అప్పట్లో వీణపాట రాయాలంటే దాశరథి వారే అన్నట్టుగా ఆయన ముందు వాలిపోయేవారట. ఆయన రాసిన ప్రతి వీణపాట హిట్టే. మనసు కొమ్మను హత్తుకుపోయినే తేనపట్టే.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. నేను మీ ఆర్జే ప్రసన్న. దాశరథి మెలోడీ గీతాలను రాయడంలోనూ తనకి తిరుగులేదనిపించుకున్నారు. అలాగే గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంటూ సినీ ప్రపంచంలో ఆయన చేసిన సందడి ఇంతవరకు తగ్గలేదు.

గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయిత దాశరథి గురించి. కన్నెవయసు సినిమా కోసం ఆయన రాసిన ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట ఇప్పటికీ శ్రోతల హృదయాలను కొల్లగొడుతూనే ఉంది. ప్రేమ ఆరాధన భావాలను కలగలిపి కమనీయంగా ఆవిష్కరించిన ఈ పాటను ఇంతవరకు మరో పాట దాటలేకపోయింది. ఎన్నో వేల పాటలు పాడిన బాలుగారికి తనకి చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అని చెప్పడాన్ని బట్టి ఈ పాట ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

గుర్తుకొస్తున్నాయిలో మనం గీత రచయిత దాశరథి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమ, విరహం, ఒంటరితనంతో వేదన చెందే మనసుకు ఓదార్పునిచ్చే పాటలతో పాటు పరవళ్ళు తొక్కి హుషారైన పాటలు కూడా రాశారు. అలాగే ఇక తేలికైన పదాలతోనే భక్తి పాటలను కూడా రాయడం ఆయనలోని మరో ప్రత్యేకత.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అక్షరాలు గర్వించే పదునైన మాటలతో పద్యాలు రాయడమే కాకుండా శ్రోతలను తన పాటలతో ఊహల ఉద్యానవనంలో విహరించేలా చేశారు దాశరథి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:05. శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ గురువారం అంటే ఈరోజు సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-234-0852, 2324-0853, మరో నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీ సందేహాలను అడగవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఒక్కొక్కసారి మనం కొన్ని పరిస్థితుల్లో సైలెంట్గా ఉండిపోతాం, ఏం మాట్లాడలేకపోతాం కదా. అలాని ప్రతి సిచ్యుయేషన్లోనూ సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండటం వల్ల పర్సనల్గా ప్రొఫెషనల్గా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఏం చేయాలి దానికి, మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే ప్రసన్న.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మనం సైలెంట్గా ఉండి మన ఇష్టాయిష్టాలని చెప్పకపోతే వేరే వాళ్ళు మనకు బదులుగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసేస్తారు. మనం ఏం కోరుకుంటున్నామో వారికి తెలియకపోవడం వల్ల మన అభిప్రాయానికి ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని, ఫీలింగ్స్ని ఇతరులతో పంచుకోరు. దీంతో వాళ్ళ మనసులో ఏముందో ఇతరులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో నమ్మకమైన వ్యక్తులతో అవసరమైన విషయాలను పంచుకోవడం సంబంధాలను బలపరుస్తుందిట.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మనం కష్టపడి పనిచేసినా గుర్తింపు మరొకరికి దక్కుతుంటే మన విజయాలను ఎప్పుడు చెప్పకపోవడమే కారణం కావచ్చు. మనం గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అవసరమైన సమయంలో మన కృషిని తెలియజేయడం కూడా ముఖ్యమే. అవసరమైనప్పుడు మాట్లాడడం, మన భావాలను వ్యక్తపరచడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా జీవితంలో ఎంతో ముఖ్యం. సమయానికి మాట్లాడడం మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మరింత పెంచుతుంది. సో అన్ని వేళలా సైలెంట్గా ఉండటం మంచిది కాదు. మీరేమంటారు?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర

0: విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సి రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయులు ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమం వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రకు మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా, నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept in the next 6 weeks, we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బిసి, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు.

0: 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగిన ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనుజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనుజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనుజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మిన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనుజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్స్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:40.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమంలో సంతానలేమి సమస్యలు కారణాలు ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240853 2324 0853 2324 0853, మరో నెంబర్ 2955 0923. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ హిట్ సాంగ్స్ విందాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు విన్నారు లేటెస్ట్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా నుంచి శరత్ సంతోష్ శిరీష పాడిన పాట. రామజోగేశ్ శాస్త్రి రచన, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రచన, భీమ్స్ సంగీతం అందించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్య

0: లపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఓటర్ వివరాలను సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందజేస్తారు. పాత ఓటరు జాబితాతో పాటు 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని తప్పులను లోపాలను సరిచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ సర్వేలో భాగంగా అధికారులు అడిగిన వివరాలను స్పష్టంగా అందజేయడం, నిర్దేశిత పత్రాలను సమర్పించడం ద్వారా మీ ఓటు గల్లంతు కాకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు సూచించారు. కర్ణాటకలో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. 3 రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమైన ఒప్పందం కుదరనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు బీమా సదుపాయం కల్పించే విషయంలో పాల్గొనే బ్యాంకులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు రాష్ట మంత్రుల సమక్షంలో ఈ ఎంఓయు కార్యక్రమం జరగనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్ట పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏపీఓ లెనిన్ వత్సల్ టెప్పోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారని, దానిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
1: 16 కోట్లు మన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. ఏ డిజైన్ సూటేబుల్ అవుతుంది, ఏది స్ట్రాంగ్ ఉంటుంది అని సర్వేలు చేయడము, టెస్టింగ్ చేయడము, ట్రయల్, దీంతో కొంత లేట్ అయింది తప్ప ఎక్కడ కూడా నిధులు ఇవ్వడం కూడా లేట్ కాలేదు.
0: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమాలపై వార్షిక నివేదిక అందించారు. అనంతరం గవర్నర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా 26న నషాముక్త్ భారత్ కార్యక్రమానికి హాజరు కాలేనని, 2 జూలై వరంగల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి వస్తానని గవర్నర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢమాస ఓనాల ఉత్సవాలను ఈ ఏడాది 3 కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం నిన్న ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జూమ్ వేదికగా ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీజీపీ సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 16 జూలై ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో 16న ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు అర్హులైన ప్రతి ఒక్కరికి సహకారం అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్తానా గ్రామంలో అవగాహన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణ

0: పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశములు ఆయా గ్రామాల్లో పక్కకు పెట్టినటువంటి వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి బిఎల్ఓలకు ఇవ్వాలి, ఎంఆర్ఓలకు కలెక్టర్ ఇచ్చి వారి పేర్లు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి.
1: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
2: డ్రగ్స్ రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత దేశంగా, డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీనిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఆ క్రమంలో ముందుకెళ్తారని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అరికట్టాలని సందర్భంగా పిలుపునిస్తూ,
1: ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుము వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో నీరు అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి పంటలైనటువంటి మినుము, పెసర ఇట్లాంటి పంటల మీద శ్రద్ధ చూపిస్తూ అతి తక్కువగా వరి పంట వైపు వెళ్లాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ సూచిస్తున్నాము.
1: అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టామని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను పర్యవేక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. జనకాపూర్లో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హరిత పర్యవేక్షించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ సంస్థ 12 ఏళ్ల పరిపాలనపై విచారణకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 12 ఏళ్లలో సెస్ పాలకవర్గాలు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపడతారు. హైదరాబాద్ జిల్లాలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కదిరివన్ పలని నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్ టేకర్లు, సిఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న కలెక్టర్ విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై 3 రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహనా ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విడారు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

వింటున్నారు షో టైం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? క్వశ్చన్ మరోసారి, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? ఆన్సర్ చేయండి 0402324085 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

0: షో టైంలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ ఇచ్చారు. మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు నేను అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి రాజశ్రీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు హన్మకొండ నుంచి లక్షపతి, ఇంకా శివమణి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి పద్మావతి, చింతల్ నుంచి శ్రవంతి, గజ్వేల్ నుంచి సుయర్ల వెంకటేష్, కడప దశగిరి, పెడన నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బూతన్, పోచంపల్లి నుంచి మార్కండయ్య, ఇంకా ఎలగందుల మార్కండయ్య, నర్సంపేట నుంచి బాలకృష్ణ, నంద్యాల నుంచి పోలయ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, హొన్నజీపేట నుంచి సుస్మిత, వనశిల్పూర్ నుంచి దోనాల బాలరాజు, ఇంకా నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, కామారెడ్డి నుంచి సంతోష్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మీ అందరికీ
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.8. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-24-08523, 2-3-24-08523, మరో నెంబర్ 2-9-55-09-23.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు షో టైం. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మలయాళంలో తీక్కన్నల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? క్వశ్చన్ మరోసారి, మలయాళంలో తీక్కన్నల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? ఆన్సర్ చేయండి 0402324 0852.

షో టైంలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మలయాళంలో తీక్కనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి అని చెప్పి అడిగాను కదా. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమరదీపం. ఆన్సర్ చేసిన వాళ్ళు నాగర్ కర్నూలు నుంచి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్ చారి, మల్లాపూర్ నుంచి పద్మజ, నిమ్మ నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి మురిహరి, ఇంకా పెడనా నుంచి అప్పలరాజు, వనస్లీపురం నుంచి దోనాల రాజు, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, పెడనా నుంచి అప్పలరాజు, వీళ్ళందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: షో టైంలో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరోసారి, ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? ఆన్సర్ చేయండి 0402324 0852.

షో టైంలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో అని అడిగాను కదా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి పంది అన్నమాట. ఆన్సర్ చేసిన వాళ్ళు ఉమ్మడి నుంచి దివాకర్, ఖైతాబాద్ నుంచి కేవీ రావు, సంతోష కామారెడ్డి నుంచి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, పాపిరెడ్డి కాలనీ నుంచి విజయ్ కుమార్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఉప్పల్ నుంచి శ్రీకాంత్, బోయినపల్లి నుంచి హరీష్ కుమార్, ఇంకా బలరాం, అలాగే ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, ఆర్మూర్ నుంచి కళావతి, ఇంకా పెడనా నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బుధన్, పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అందరికీ థ్యాంక్ యూ అండి. షో టైంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

0: ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి మీకు అందరికీ కూడా స్వాగతం. ఈ జూన్ మాసం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటూ ఉన్నాం. ఈ జూన్ మాసంలో ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ కల్పించడానికి, అంటే సంతానలేమికి సంబంధించి మరి ఎలాంటి అవగాహన ప్రజల్లో తీసుకురావాలి అనేటువంటి అంశాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కలగచేయడానికే ఈ జూన్ మాసం అనేది పాటిస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా ఈరోజు మనము సంతాన లేమి సమస్యలు అనేవి ఎలా ఉంటాయి, దానికి కారణాలు ఏమిటి, మరి ఆ కారణాలను బట్టి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అయితే ప్రధానంగా మనము సంతాన లేమి సమస్యలు కారణాలు అనే అంశం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం మరి మీరు కనుక ఫోన్ చేసి మరి మీ సమస్యలు లేదా సందేహాలు లేదా ఏమైనా అనుమానాలున్నా కూడా తెలియచేసినట్లయితే మీకు మాకు సమాధానం ఇవ్వడానికి గాను మనతో పాటుగా స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ వరలక్ష్మి గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్ట్గా ఉన్నారు, అలాగే దానితో పాటు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. డాక్టర్ వరలక్ష్మి గారిని అడిగి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. మరండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలు కూడా తెలియచేయవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మీకు తెలిసినటువంటివే కదా, 0402-234-0852, అలాగే 2324-0853, ఇంకొక నెంబరు 2955-0923. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మీరు మరి డాక్టర్ వరలక్ష్మి గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి మేడంతో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ వరలక్ష్మి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: మేడం, సాధారణంగా ఈ సంతానలేమి అనేటువంటి మాట వింటూ ఉంటాం, అంటే ఈ మాట వింటున్నప్పుడే కొంచెం ఒక రకమైనటువంటి నెగిటివిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు సంతానలేమి అనే దానిని మరి మెడికల్ పరంగా వైద్యపరంగా ఎలా నిర్ధారిస్తారు?
1: ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక వైఫ్ హస్బెండ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ కలిసి ఉండి ఆ అమ్మాయికి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి తను చిన్న వయసులో ఉండి అంటే మరీ 40 దాకా కాకుండా బిలో 40 35 బిలో అనొచ్చు ఉండి అతనికి వీళ్ళిద్దరు కనుక కలిసి ఉండి 1 ఇయర్ కూడా సంతానం కలగకపోతే మేబీ అప్పుడు అనుకోవాలి ఏమన్నా మనకి ప్రాబ్లం ఉందా అని, ఏమన్నా టెస్ట్లకు వెళ్ళడానికి ఆలోచించాలి. యూజువల్గా 2 ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు ఇఫ్ దే ఆర్ చిన్న ఏజ్ అయ్యి ఉండి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి మిగతా ఏమి మెడికల్ ఇష్యూస్ లేకుండా ఉంటే కనుక 2 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే మోర్ దెన్ 90% ఆఫ్ ద కపుల్ కన్సీవ్ అవుతారు. కానీ ఇది ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయో వాళ్ళకి వర్తించవు. ఎవరికైతే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళు కొంచెం ముందుగానే డాక్టర్ని అప్రోచ్ అయ్యి మెలకువలు తెలుసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
0: ఓకే, అంటే సాధారణమైనటువంటి జీవితంతో ఉన్నప్పుడు 1 సంవత్సరం తర్వాత మనం డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంది, లేదు ఆ యొక్క దంపతుల వయసు కనుక చిన్నది ఉంటే 2 సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేయొచ్చు, ఆ తర్వాత వారి యొక్క అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించవచ్చు.
1: కరెక్ట్.
0: అయితే మేడం, సాధారణంగా ఏంటంటే మనకు ఈ సంతానలేమి సమస్య అనేది ప్రత్యేకించి దంపతులలో మరి ఆ యొక్క కారణాలు తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశం ఉంటుంది, అంటే వారంతట వారుగా ఏమన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా మెడికల్ పరంగానే దాన్ని నిర్ధారించగలుగుతాం?
1: సో ఒకటి ఏంటి అని అంటే, ముందుగా మనకే కొన్నిసార్లు మనకి డౌట్స్ వస్తాయి. ఎప్పుడు అని అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేవు. సో రెగ్యులర్గా లేవు, టైం టు టైం పీరియడ్స్ నెల నెల రావట్లేదు అని అంటే అండం ఏమన్నా విడుదల అవుతుందా లేదా అనేది ఫస్ట్ డౌట్ వస్తుంది.
0: ఓకే.
1: తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండడంలో కూడా కొంతమందికి ఈ మధ్య కష్టం అవుతుంది, ఎందుకంటే అందరూ చాలా సెన్సిటివ్ అయిపోయారు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి. సో మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ ఈవెన్ కలవడం కూడా కష్టమే మా ఇద్దరికి అని కూడా సమస్యతో వస్తున్నారు. సో అలాంటి సమస్యలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి తప్ప సంవత్సరం వెయిట్ చేయకూడదు. ఆల్రెడీ ఇంకెప్పుడైనా వాళ్ళకి ఏదన్నా పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు దాన్ని పిఎంఓఎస్ అంటున్నాము. సో అలాంటిది ఏమన్నా ఉన్నా ముందే తెలిసినా కొంచెం జాగ్రత్త పడి డాక్టర్ని చూడడం తెలియాలి. తర్వాత జెంట్స్లో ఏదన్నా వాళ్ళకి ముందుగానే ఏమన్నా సమస్యలు, కొంతమందికి కొన్ని సమస్య

0: సమస్యలు ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే వీర్యం బయటికి రాకపోవడము, అంటే కలిసి ఉండడంలో ప్రాబ్లం, అలా ఉంటే కూడా ముందుగానే డాక్టర్ని కలవాలి, సంవత్సరం దాకా వెయిట్ చేయకూడదు.
1: అంటే ఇది ఎక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇది ఒక సాంఘిక సమస్యలాగా చూస్తున్నారు కానీ మెడికల్ సమస్యలాగా చూడట్లేదు. అంటే ఇతర జబ్బుల్లాగా మనకు ఏదైతే శారీరకంగా ఏ వీక్నెస్ వచ్చినా బలహీనత వచ్చినా మనం ఎలా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తామో, ఇది కూడా ఒక రకమైన వైద్యపరమైనటువంటి బలహీనతే అంతే కదా. అంటే దీనికి కూడా వైద్యం చాలా అవసరం.
0: కరెక్ట్. కానీ చాలామంది దానికి సందేహపడి ఇదొక అవమానం కింద భావించి కొంచెం ఇదేదో నాలో చాలా పెద్ద లోపం ఇది అనుకుంటారు తప్ప, డాక్టర్ సలహాతో డాక్టర్ సహాయంతో నాకు అయిపోతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఉండదు వాళ్ళకి. సోషల్ ట్యాబూలాగా అయిపోతుంది. అండ్ కొంతమంది ట్రీట్మెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పరు, పక్క వాళ్ళకి చెప్పరు, ఫ్రెండ్స్ కూడా చెప్పరు. అది ఇదేదో పెద్ద లోటు మాలో ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది.
1: అంటే ఇది ఒక రకమైన అంటే సాంఘిక అయినటువంటి ఒక ముద్ర ఏర్పడడం జరుగుతుంది.

0: డాక్టర్ సలహాతో డాక్టర్ సహాయంతో నాకు అయిపోతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఉండదు వాళ్ళకి. సోషల్ ట్యాబులాగా అయిపోతుంది. అండ్ కొంతమంది ట్రీట్మెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పరు, పక్క వాళ్ళకి చెప్పరు, ఫ్రెండ్స్ కూడా చెప్పరు. అది ఇదేదో పెద్ద లోటు మాలో ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది.
1: అంటే ఇది ఒక రకమైన అంటే సాంఘికమైనటువంటి ఒక ముద్ర ఏర్పడడం జరుగుతుంది. కానీ ఇది ప్రస్తుతం చూసుకుంటే మనకి మెడికల్ పరమైనటువంటి టెక్నాలజీ తోటి మనం చికిత్స చేయగలిగినటువంటి ఒక రకమైన శారీరకమైనటువంటి అనారోగ్యమే అనుకోవాలి.
0: కరెక్ట్ అండి,
1: అంతే కదా మేడం?
0: అవును. కొంతమందికి మేజర్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉండదు. చిన్న చిన్న మార్పులు జీవితంలో, దైనిక జీవితంలో మార్పులు, చిన్న చిన్న తేడాలు మనం గనక అడ్వైస్ చేయగలిగితే, ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి సాల్వ్ అయిపోయే విషయాలు కూడా
1: ఉంటాయి.
0: కొన్ని వాళ్ళకి తెలియక నాలెడ్జ్ లేక కూడా కొన్ని ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ అని మనం అనుకుంటాం, కానీ చిన్న మార్పులు జీవితంలో చేయడం వల్ల కూడా సాల్వ్ అయిపోతుంది. అలా కాని వాళ్ళకి ఇంకా ఫర్దర్గా టెస్టులు చేసుకొని అన్ని చూసుకొని అకార్డింగ్లీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి.
1: శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడండి.
0: ఓకే,
1: హలో హలో
2: హలో,
1: నమస్కారం అండి.
2: హలో
1: హలో సార్, నమస్కారం అండి. మాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా? మాట్లాడండి, డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు.
2: మేడం గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మేడం గారు, ఇప్పుడు సంతానం సమస్యకు ముఖ్యంగా స్త్రీలలో యూట్రస్ ప్రాబ్లం, హార్మోన్స్ కావచ్చు, పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు, దానికి ఈనాడు ఆధునిక కాలంలో IUIF ఇలాంటివి ఉన్నాయి కదా.
0: కరెక్ట్.
2: యూట్రస్ ప్రాబ్లం ఉన్న వారికి పూర్తిగా ఈ మనం ఏంది గర్భస్థ శిశువు నుంచి 9 మంత్స్ ఇట్లా బయట పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పూర్తిగా యూట్రస్ ప్రాబ్లం ఉన్నవారికి?
0: ముందుగా మనం ఏం చేయాలి అంటే ఆ యూట్రస్ ప్రాబ్లం ఏంటి అనేది మనం పరీక్ష చేయాలి. నాన్న, అన్ని యూట్రస్ ప్రాబ్లమ్స్కి వేరే యూట్రస్ మనకు అవసరం ఉండదు. చాలా వరకు మనకి ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల వల్ల ఏంటి ఆ యూట్రస్ సమస్య కనుక్కునే పరికరాలు ఉన్నాయి. సో ఆ టెస్ట్లు చేసుకొని ఆ యూట్రస్ నిజంగా మనకి పనికిరాదు అని నిర్ధారణ చేసుకుంటేనే మనం అంత దూరం వెళ్ళాలి తప్ప. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా యూట్రస్, అదేనన్న అదే. సో ఏంటంటే కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నా కూడా మనము సర్జరీస్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకొని మన యూట్రస్ మనమే వాడుకోవచ్చు. సో అది మరీ మేజర్గా అస్సలు గర్భసంచి లేదు అన్న వాళ్ళకి తప్ప, ఉన్న వాళ్ళకి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న సర్జరీస్ తోటి మనము వీలైనంత వరకు వాళ్ళ గర్భసంచి వాళ్ళే వాడచ్చు, దాంట్లోనే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది.
1: శ్రోతలు, మరి ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు సంతానలేమి సమస్యలు కారణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ జూన్ మాసం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా మీకు కూడా ఇలాంటి సమస్యలు లేదా సందేహాలు, ఇప్పుడు శ్రోతలు అడిగినట్లుగా అలాంటి అనుమానాలు కానీ లేదా ఇంకా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఉన్నవారు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0403 2408 52, అలాగే 2324 0853, ఇంకొక నెంబరు 2955 0923. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ వరలక్ష్మి గారు, వీరు ప్రముఖ గైనకాలజిస్టు అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. డాక్టర్ వరలక్ష్మి గారు, సాధారణంగా ఇప్పుడు అనుకున్నట్లుగా ఇది ఒక సాంఘికపరమైనటువంటి అవగాహన లేని విషయమే అని అనుకోవాలి. ఎందుకంటే సంఘంలో ఎలా ఉందంటే సామాజికంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఒక లోపంగా చూడడము. ఇప్పుడు మనకి సాధారణంగా లోపాలు అనేవి ప్రతి చోట ఉంటుంటాయి శరీరంలో. ఏదో ఒక హార్మోన్ లోపం ఉందనుకోండి, దానికి ఏదో వాడుతుంటారు, లేదా విటమిన్ లోపం ఉందనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంది. మరి దీన్నే ఎందుకు ఇంత పర్టికులర్గా చూస్తున్నారు సమాజం అనేది మనం మార్చాల్సిన విషయం. ఇప్పుడు మనం అవేర్నెస్ కల్పించాల్సింది కూడా దానికే. అయితే ఏంటంటే దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు సాధారణంగా, మరి ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనే దానికి మీరు ముందు చెప్పారు. ఆరోగ్యవంతులైనటువంటి దంపతులు ఎవరైనా కూడా ఒక 1 ఇయర్ వరకు

0: వెయిట్ చేసిన తర్వాత కలవచ్చు, లేదా 2 ఇయర్స్ తర్వాత అయినా కూడా ఏజ్ని బట్టి అన్నారు. కానీ కారణాలు ఎలా ఏమై ఉంటాయి అంటారు. ఇందాక మీరు పీసీఓఎస్, దాన్ని ఇప్పుడు పిఎంఓఎస్ అంటున్నాం అని కూడా అన్నారు, ఏంటది అసలు అవన్నీ కూడా?
1: సో అంతకుముందు పీసీఓఎస్ అంటే ఓన్లీ ఓవరీకి రిలేటెడ్, పీరియడ్స్ ఇవే అనుకునేవాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉండడం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే పీసీఓఎస్ అంటే ఒక ఓవరీనే కాదు, కొన్ని హార్మోన్స్, చాలా వరకు హార్మోన్స్ అంటే పాలీ ఎండోక్రైనోపతి అంటున్నాము. సో రకరకాల హార్మోన్స్లో కూడా తేడా ఉండడం వల్ల మనకి ఈ పీసీఓఎస్లో అదొక భాగము అని అంటున్నారు. తర్వాత అందులో ఎండోక్రైన్ హార్మోన్స్లో ముఖ్యమైనది మనకి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి కూడా తేడా ఉంటాయి వాళ్ళల్లో, యూజువల్గా వేరే వాళ్ళతో పోల్చుకుంటే. ఇంకొకటి మీరు వినే ఉంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని బాగా ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది. వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉంటుంది, కానీ అది పనిచేసే పద్ధతి, ఆ బాడీ దానికి రెస్పాండ్ అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఓవరీలో మనకి ప్రతి నెల ఓవులేషన్ అనేది ఈ అన్ని కారణాల వల్ల అవ్వకపోవడము, వీటన్నిటినీ కలిపి ఇప్పుడు పిఎంఓఎస్ అంటున్నారు. సో మనం నిజంగా ఆలోచిస్తే కొన్నిటి ఈ ప్రాబ్లంకి చిన్న చిన్న మార్పులు కూడా ఒక్కొక్కసారి మనకి చేంజెస్ తీసుకురావచ్చు, రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి, ఒక్కొక్కసారి కొంతమంది ఈ పిఎంఓఎస్ అంటే మెటబాలిక్ రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మన డే టు డే లైఫ్లో కొంచెం వాకింగ్, ఊబకాయం రాకుండా చూసుకోవడం, మనం తినే తిండిలో ఏమి కరెక్ట్గా తింటున్నాము ఇవి చూసుకోవడము, ఇట్లా చిన్న చిన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ఇవన్నీ చేస్తే కూడా కొంచెం వరకు మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి సంతాన సాఫల్యం అవ్వడానికి కారణం అవ్వచ్చు. ఇంకా మేజర్గా ఉంది అని అంటే అప్పుడు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకొని అవి ఏమన్నా కొంచెం ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాటిని కంట్రోల్లోకి తెచ్చుకుంటే కూడా మనకి సంత సాఫల్యం అనేది ఈజీ అవుతుంది. ఇంకా అవసరం అనుకుంటే ఈ ఎండోక్రైనాలజిస్ట్ మనకి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు ఆ హార్మోన్స్ అన్ని కంట్రోల్ అవ్వడానికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరీ ఎక్కువ ఉంటే దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మెడిసిన్స్ కూడా వాడాల్సి వస్తే వాడడము, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఓవులేషన్ అనేది ఇవన్నీ మార్పులు చేశాక కూడా అవ్వట్లేదు అని అంటే అప్పుడు గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు మనకి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎలా ఎవ్రీ మంత్ ఓవులేషన్ అవ్వాలి ఇవన్నీ చెక్ చేసి అయ్యేలాగా చేస్తారు. సో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వస్తాయి.
0: అయితే మేడం, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటండి, సంతానలేమిలో మరి దంపతులు ఇరువురిది సమానమైన భాగమేనా?
1: అవునండి, మంచి క్వశ్చన్. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు పాతకాలంలో ఓన్లీ ఫీమేల్దే ప్రాబ్లము, అందుకని ఎక్కువ తనే వచ్చి డాక్టర్ని కలవడం, స్కాన్స్ చేయించుకోవడం ఇలా ఉండేది. హస్బెండ్ది వెరీ కొంచెమే మినిమల్ ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్, మన ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరిది ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇన్ఫర్టిలిటీలో. సో అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే ఏ స్త్రీ అయినా వచ్చినప్పుడు ఇద్దరికీ పరీక్షలు చేస్తున్నాం, ఓన్లీ మేల్ ఓన్లీ ఫీమేల్ కాకుండా. సో ఇద్దరికీ పరీక్షలు చేసి ఏ కారణం వల్ల వీళ్ళకి ఈ సంతానం అనేది కలగట్లేదో చూసి అకార్డింగ్లీ మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం.
0: కాబట్టి ఇద్దరిది సమాన భాగం,
1: ఆల్మోస్ట్ ఈక్వల్.
0: అయితే మనము స్త్రీనే ఎందుకు కారణంగా చూసుకోవడం అవుతుందంటారు, అంటే కొన్ని అంటే మెడికల్ పరమైనటువంటి ఏమన్నా ఉన్నాయా?
1: లేదు, యాక్చువల్గా ఇప్పుడు మేల్ కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇన్ఫర్టిలిటీకి. సో ఇప్పుడైతే కాన్సెప్ట్ మారింది, ఎవ్రీ డాక్టరు ఇద్దరిని పరీక్ష చేస్తున్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్స్కి ప్రత్యేకంగా మేము ఇద్దరిని కలిసి రమ్మంటాము, సో దట్ ఇద్దరితో మాట్లాడితేనే ఈ ట్రీట్మెంట్స్ అనేవి క్లియర్గా అర్థమై వాళ్ళు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ స్త్రీ వస్తే మనకు అంత ఉపయోగంగా
0: ఉండదు.
1: కపుల్గా వస్తే మనం వాళ్ళకి కరెక్ట్గా అన్నీ చూసి ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పి చేయించవచ్చు, లేదా చిన్న చిన్న మార్పులతో అయిపోతుందంటే అది చెప్పి పంపిస్తుంటాం.
0: అయితే మ్యామ్, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంటే మనకు స్త్రీలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆడపిల్లల యొక్క గ్రోత్ అనేది మనకి ఇలాంటి వాటికి ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా, అంటే మన మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుండి కూడా?
1: అంటే కొంచెం కొంతమంది అమ్మాయిల్లో మెచ్యూరిటీ డిలే అవ్వడము, ఒక్కొక్కసారి అసలు మెచ్యూర్ అవ్వకపోవడం అలా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి.
0: ఓకే,
1: సో మెచ్యూరిటీనే రాలేదు అని అంటే రీజన్ ఏంటి అని వెతకాల్సి వస్తుంది.

0: వ్యక్తికి అకార్డింగ్లీ వాళ్ళకి అన్నీ అంటే యూట్రస్, ఓవరీస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, హార్మోన్స్ ప్రాపర్గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని అకార్డింగ్లీ వాళ్ళకి పీరియడ్స్ రావడానికి ఎట్లా చేయాలి, ఇదేమన్నా జన్యుపరలోపమా లేకపోతే ఓన్లీ హార్మోనల్ ఇష్యూనా, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి పీరియడ్స్ వచ్చాక గ్రోత్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఎవరికైతే పీరియడ్స్ అసలు రావాలో కొంతమందికి గ్రోత్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
1: అంటే కొంతమందికి ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
0: అది ఆలస్యం అనేది ప్రతి ఒక్కరికి అది జబ్బు కింద కాదు, కొంతమంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా కొంచెం లేట్గా పీరియడ్స్ వస్తుంటాయి.
1: సో జెనెటిక్ పరంగా,
0: జెనెటిక్ పరంగా అది ఓకే. తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంచెం తొందరగా అవుతుంటారు, ఆ ఏరియాని బట్టి కూడా మనం ఓకే అనుకోవచ్చు. కానీ మరీ కొంత ఏజ్ ఉంటుంది, 14 దాటాక, 15 దాటాక కూడా అవ్వకుండా. తర్వాత డెవలప్మెంట్లో కూడా తేడాలు. సో కొన్ని అమ్మాయిలు 12-13 నుంచి కొన్ని మార్పులు వస్తాయి బాడీలో, అవి కూడా రాకుండా, పీరియడ్స్ కూడా రాకుండా ఉంటే అప్పుడు మనం చాలా డీటెయిల్గా పరీక్షలు చేయాల్సి వస్తుంది.
1: అంటే డాక్టర్ని
0: సంప్రదించాలి తప్పనిసరి.
1: మరి ఇదే మగపిల్లల విషయంలో అయితే
0: వాళ్ళల్లో పెద్దగా మనకి వాళ్ళకి గ్రోత్ పరంగా మనము చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏజ్కి ఏ మార్పులు రావాలో అవి కరెక్ట్గా వస్తుంటే సమస్య లేదు, కానీ కరెక్ట్గా రాకపోతే దెన్ వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుంది.
1: వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి
0: వస్తుంది.
1: సాధారణంగా ఈ ఒక సంతానానికి అనుకూలమైనటువంటి వయస్సు, అంటే ఇప్పుడు మ్యారేజెస్ మీరు చూస్తే ప్రజెంట్ డేస్లో చాలా ఆలస్యం అవుతున్నాయి, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేదా సెటిల్మెంట్, ఉద్యోగాలు, వీటన్నిటి కారణాలు అయినప్పటికీ మరి అటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆలస్యం అవుతూ ఉన్నాయి.
0: కరెక్ట్.
1: అయితే సరైనటువంటి జీవనాన్ని సాగించడానికి కరెక్ట్ వయసు లేదా శారీరకపరమైనటువంటి డెవలప్మెంటు ఉన్నటువంటి వయసు ఏదైతే కరెక్ట్గా బాగుంటుందంటారు?
0: సో ఐడియల్గా అబౌట్ 20-25 నుంచి 35 మధ్యలో అండి. 35 దాటినాక మనకు సమస్యలు ఎక్కువ. మరీ టీనేజ్ అంటే 20s, ఎర్లీ 20s కూడా అంత మంచిది కాదు. సో ఐడియల్ ఏజ్ అంటే అరౌండ్ 25 అని అనుకుంటాము. ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నా కూడా ఓవ్యులేషన్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరీ ఎల్డర్లీ ఏజ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎగ్ రిజర్వ్ ఇవన్నీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎగ్ నంబర్ తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో 35 దాకా ఎవరిని వెయిట్ చేయమనము, బిలో 35 కన్సీవ్ అయితే బెటర్ అని చెప్తాము ప్రెగ్నెన్సీ వస్తే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్లానింగ్, సో లైఫ్లో సెటిల్మెంట్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం ఈ మధ్య ఏం చెప్తున్నాము అంటే ఎగ్స్ అనేవి తీసి మీరు ప్రిజర్వ్ చేసుకోండి అని చెప్తున్నాం. సో అదొక పద్ధతి వచ్చింది కాబట్టి సోషల్ ఫ్రీజింగ్ అంటాం దాన్ని. సో మీ ఎగ్స్ని మీరు భద్రపరుచుకొని మీరు ఎప్పుడైతే సంతానం కావాలనుకుంటారో అప్పుడు ఆ ఎగ్స్ తీసి వాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్స్ ఉంటే అవే వాడుకోవచ్చు, లేవు తగ్గిపోయినాయి అంటే ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని తీసుకొని వాడుకోవచ్చు. సో ఇది ఒక అదునా లేటెస్ట్ డెవలప్మెంట్,
1: మెడికల్ పరంగా
0: వచ్చింది. సో అది వాడుకోవచ్చు మనం.
1: ఓకే. అయితే మ్యామ్, ఇప్పుడు 25 సంవత్సరాలు అటు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా అంటే ఒక కరెక్ట్ ఏజ్,
0: కరెక్ట్ ఏజ్
1: అన్నిటికీ సంబంధించి, అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇందాక మనం కొంచెం మధ్యలో ఫోన్ కాల్ రావడం వల్ల ఆపేసి, ఆ కారణాలు ఏవై ఉంటాయి అంటారు?
0: సో ఒకటి హార్మోన్స్, ఇంకొకటి ఒక్కొక్కసారి కొంతమందికి అనేక సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు ఉంటాయి, గర్భసంచిలో గడ్డలు అంటారు, ఎండోమెట్రియోసిస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు, ఇట్లాంటి అనేక సమస్యలు కూడా ఉంటాయి. సో అవన్నీ మనము టెస్టులు చేసుకొని దానికి ఏంటి ట్రీట్మెంట్స్ చూసుకుంటే ప్లానింగ్ ఈజీ అవుతుంది.
1: శ్రోత లైన్లో ఉన్నారు, మనం మాట్లాడదాం.
0: హలో.
2: హలో మేడం.
0: నమస్తే అండి. హలో
1: డాక్టర్ గారు మాట్లాడుతున్నాను.
0: డాక్టర్ గారిని మాట్లాడుతున్నానండి.
2: నమస్తే డాక్టర్
0: గారు. చెప్పండి
2: డాక్టర్ గారు. ఇప్పుడు నపుంసకత్వానికి చికిత్స ఉంటుందా మేడం?
0: అంటే నాన్న, మీరు కరెక్ట్గా అంటే మీరు ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా?
2: టెస్ట్ చేయించుకోలేదు, అనగా విన్నాను.
0: ఓకే.
2: ఉండదు అని విన్నాను, నిజమైనా కాదా?
0: సో అంటే యూజువల్గా మేల్స్లో మనకి మగవారిలో ఉండే సమస్యలు ఏంటి అని అంటే స్పర్మ్ కౌంట్, అదే కణాల లెక్క ఎంత ఉంది అనేది.

0: చూస్తాము. అయితే కొంతమందికి అది నార్మల్గానే ఉండొచ్చు, 16 మిలియన్లు ఉండాలి మనకి పర్ ఎంఎల్లో. సో అలా ఉంటే నార్మలే ఉన్నట్టు. మళ్ళీ అందులో కూడా కదలిక అనేది కూడా చెక్ చేస్తాము. తర్వాత ఆ కణాల షేప్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేస్తాం. సో కౌంట్ బాగానే ఉన్న వాళ్ళకి సమస్య ఏమీ లేనట్టే. కొంతమందికి కణాల సంఖ్య తక్కువ ఉంటుంది. సో వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఏంటి అనేది చూసుకొని ఏదైనా కారణాలు ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్కొక్కసారి నార్మల్కి రావచ్చు. అంటే హార్మోన్సా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏంటి దేనివల్ల అది తగ్గింది, లేకపోతే అసలు తయారవడమే తక్కువ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. కొంతమందికి అసలు స్పెర్మ్ అనేది కనిపించదు, కౌంటే ఉండదు. సో వాళ్ళల్లో రెండు రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే లోపల తయారవుతుంది టెస్టిస్లో, కానీ అది బయటకు రావడానికి దారి లేక లోపలే ఉండిపోవడం, దానివల్ల కూడా మనకి కణాల కౌంట్ తక్కువ అసలు కనిపించదు. లేదా ఒక్కొక్కసారి అసలే తయారవ్వదు. సో అలాంటి కారణం ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అన్నమాట. సో ఇవన్నీ ఏంటి కారణాలు అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి.
1: హలో మేడం,
0: చెప్పండి.
1: ఇప్పుడు గర్భసంచి మార్పిడి చేయవచ్చా మేడం?
0: ఏమ్మా
1: గర్భసంచి మార్పిడి చేయవచ్చా, చేయడానికి అవుతుందా?
0: అంటే చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా అంత మనం అడ్వాన్స్గా వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే అవి ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి, చేస్తున్నారు. కానీ ఇంకా అంటే మనము మామూలు ట్రీట్మెంట్స్ అంత ఫాస్ట్గా ఎక్కువ చేయట్లేదు. కొన్ని కొన్ని దగ్గరలో లిమిటెడ్గానే అవుతున్నాయి, అండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చు, కానీ చాలా తక్కువ చేస్తున్నారు నాన్న, అందరూ చేయట్లేదు. ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అయింది, ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అది. ఓకే అమ్మా.
2: అంటే మగవారిలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి.
0: అవునండి,
2: అందుకే మీరు అన్నారు దంపతులు ఇరువురు కలిసి మరి ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి డాక్టర్ని సంప్రదించాలి.
0: కరెక్ట్ అండి.
2: శ్రోత లైన్లో ఉన్నారు మేడం, మాట్లాడ.
0: హలో అండి. హలో
3: మేడం, నమస్కారం.
0: నమస్తే అండి.
3: మేడం, ఇప్పుడు ఆడవాళ్లకు సాధారణంగా గర్భసంచి చిన్నగా ఉంటుంది అంటారు, నిజమేనా అనే క్వశ్చన్. పిల్లలు కావడం లేదు.
0: ఓకే, సో ఒక అపోహ అందరికీ ఏంటంటే గర్భసంచి చిన్నగా ఉంది అనేది ఒక అపోహ.
3: మేడం మేడం ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. అయితే అవుతుంది కానీ ఇట్లా కుట్లేస్తారంటారు కదా, మళ్ళీ పడిపోతుంది పిండం.
0: ఓకే, సో గర్భసంచి చిన్నగా ఉంది.
3: మేడం మేము మూడవారం కదా, ఏం చెప్పలేకపోతున్నాం, కొద్ది క్లారిటీగా వివరణ ఇవ్వండి.
0: అది చెప్తానమ్మా. సో గర్భసంచి చిన్నగా ఉండడం అనేది హార్మోన్స్ లేనప్పుడు ఉంటుంది. సో మనం హార్మోన్స్ ఇస్తే కనుక యూట్రస్ అనేది మజిల్ అదంతా బిల్డ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ క్యారీ చేసే కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో కూడా గర్భసంచి చిన్నగా అయినప్పుడు మనం హార్మోన్స్ ఇస్తే అది మళ్ళీ నార్మల్ సైజ్కి వస్తుంది. సో ఇదంతా హార్మోన్ మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని బై బర్త్ వచ్చే అంటే పుట్టుక పరంగా వచ్చే వాటిని కొన్ని ఉంటాయి, బట్ అది చాలా తక్కువ శాతంలో ఉంటాయి అలా చిన్న గర్భసంచులు అనేవి. దానికైతే ఏం చేయలేం, కానీ కొంచెం అటు ఇటుగా ఉన్న గర్భసంచికి కొంచెం చిన్నగా ఉన్నా మనం మందులు ఇస్తే అది పెరుగుతుంది. ఇంకో సమస్య మీరు అడిగింది కుట్టు వేయడం గురించి. ఇది కుట్టు అనేది మనం కనుక కింద నుంచి వేసినప్పుడు మళ్ళీ అది ఆగకుండా మీకు మళ్ళీ గర్భస్రావం అవుతూ ఉంటే కనుక వేరే పద్ధతి ఉంది. అది మనం లాప్రోస్కోపిక్ ద్వారా అబ్డామినల్గా కూడా వేస్తాం, కింద నుంచి కాకుండా పైనుంచి. కింద నుంచి వేసినప్పుడు ఆగనప్పుడు పైనుంచి వేసే అవకాశం ఉంది, దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అంటాము. సో ఆ పద్ధతికి కూడా వెళ్ళచ్చు. సో మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు ఏ పద్ధతి సమంగా సరిపోతుంది, మీకు ఏమేమి ట్రీట్ అంతకుముందు ఏమేమి గర్భస్రావం అయిందో, ఏ స్టేజ్లో అయిందో, ఎలా అయింది, స్టిచ్ చేశారా లేదా, వీటిని బట్టి వాళ్ళు నిర్ధారిస్తారు కింద నుంచి చేయాలా పైనుంచి చేయాలా. ఎగ్జామినేషన్ చేసి స్కాన్ చూసుకొని చెప్తారండి.
2: అంటే ఎన్నిసార్లు అయింది అనేది కూడా
0: ఉంటుందండి. కింద వేసినాక కూడా అయిందంటే మళ్ళీ ఏంటి, వేయకుండానే అయిందా, ఈసారి వేస్తే అవుతుందా, ఇవన్నీ మనం చూడాల్సి.
2: కారణాలన్నీ మీరు
0: చూసి నిర్ధారిస్తాము ఏ పద్ధతిలో వేయాలని.
2: శ్రోతలు మరి వింటున్నారు కదా, సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. మనకి ఈ విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ వరలక్ష్మి గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్టు, అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్.

0: లిస్ట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఫోన్ చేసి మీ సమస్యలు తెలియచేయవచ్చు, లేదా ఏదన్నా విషయాలు తెలుసుకోవాలన్నా, లేదా మీకు సందేహాలున్నా, లేదా మీకు అనుమానాలు లేదా అపోహలు కూడా కొన్ని ఉన్నాయి, మరి ఈ విషయాల్లో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2324-0853, అలాగే 2955-09923. ఈ మూడు నెంబర్లో దేనికి చేసినా మీరు డాక్టర్ వరలక్ష్మి గారితో మీరు మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
1: ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్, కాల్ 0404567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్, కాల్ 0404567-4567.
0: హలో డాక్టర్, కార్యక్రమానికి మరలా తిరిగి స్వాగతం. మరి మాట్లాడుకుంటున్నాం సంతానం లేమి సమస్యలు కారణాల గురించి. మేడం, ఇంతకుముందే ఒక శ్రోత అడిగారు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం లేదా కుట్లు వేయడం గురించి మీరు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం అనేది అంటే అది జన్యుపరంగా అలా జరుగుతుందా, లేకుంటే దానికి కూడా ఏమైనా కారణాలు ఉంటాయా?
3: సో యూట్రస్ అది గర్భసంచి అనేది మనకి పిండం దశలో నుంచే అది గ్రో అవ్వడం మొదలవుతుంది. సో దాంట్లో గ్రో అయ్యేటప్పుడు 2 భాగాలుగా మస్ట్ మొదలయ్యి 2 కలిసి 1 అవుతుంది. సో కొంతమందికి ఈ కలయిక ఈ గ్రోత్లో కొన్ని తేడాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి 2గా ఉండే పార్ట్స్ 1 అవ్వకుండా ఆగిపోవడము, సో 2 విడివిడిగా అయినప్పుడు చిన్నగా ఉండడము, ఒక్కొక్కసారి సగం కలిసి సగం కలవకపోవడము, ఒక్కొక్కసారి మధ్యలో గోడలాగా ఉండిపోవడం, కలిసేటప్పుడు ఆ గోడ కూడా పోవాలి, అది మిగిలిపోవడం. దీన్ని కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద యూట్రస్ అంటాము. అట్లా చాలా రకాలు ఉన్నాయి. మనకు అన్ని రకాలు ఇబ్బందికరం కాదు, కొన్ని రకాలు ఇబ్బందికరం. సో అలాంటి వాళ్ళలో ఒక్కొక్కసారి ఒకటి పెరిగి ఇంకొకటి పెరగనప్పుడు ఆ పెరిగింది కొంచెం 2 పార్ట్స్ కలిస్తే పెద్దగా అవుతుంది, ఒకటే పార్ట్ ఉండడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుంది, అది బై బర్త్ వస్తుంది. కొంతమందికి పీరియడ్స్ రాకపోతే హార్మోన్స్ బాడీలో లేనప్పుడు మామూలుగా ఉన్న యూట్రస్ కూడా చిన్నగా అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీరియడ్స్ అయిపోయి మెనోపాజ్లోకి వెళ్ళినప్పుడు, సో అది హార్మోన్స్ లేక ష్రింక్ అవుతుంది. సో మనం ఒక్కసారి కనుక బయట హార్మోన్స్ ఇచ్చేస్తే మళ్ళీ అది పెరుగుతుంది. సో అందుకని 40+ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి కూడా మనము యూట్రస్కి హార్మోన్స్ ఇచ్చి దాన్ని రెడీ చేసినాకే ఎంబ్రియో అనేది అందులో పెడుతుంటాం. సో IVFs లో సో ఇలా ఉంటాయి. సో హార్మోన్స్తో కొన్ని నార్మల్ సైజ్కి వచ్చే ఉంటే, కొన్ని కంజనైటల్గా అంటే బై బర్త్ కొన్ని డిఫెక్ట్స్ వస్తే కొన్ని మార్చలేము, కొన్ని వరకు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మనం ఆ యూట్రస్ను యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఆ స్త్రీకి అది
3: ఉపయోగపడుతుంది.
0: అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో ఈ యుటెరస్ డెవలప్మెంట్ లేదా సైజ్ అనేది పిండం నుంచే
3: ప్రారంభమవుతుంది.
0: మీరు అన్నట్లుగా 2 భాగాలుగా మొదట ప్రారంభమై ఆ 2 భాగాలు 1గా తయారవుతాయి. ఆ తయారవడంలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్లే గర్భసంచి చిన్నదా పెద్దదా అనేది నిర్ధారిస్తారు జరుగుతుంది. ఓకే మ్యామ్, శ్రోతలు లైన్లో ఉన్నారు, మాట్లాడు.
3: హలో.
4: హలో,
3: చెప్పండి.
4: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
3: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
4: మేడం, యాక్చువల్లీ మాది మ్యారేజ్ 3 ఇయర్స్ అవుతుంది.
3: ఓకే.
4: ఒక 10 మంత్స్ దాకా మిస్సెస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే 3 మంత్స్లో స్కిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ 10 మంత్స్ తర్వాత మళ్ళీ మేము ఇంకా మేము కలరు. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ మొన్న మిస్సెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మంత్ కూడా నార్మల్ గా పీరియడ్స్ అయితే ఉంటాయి, బట్ మొన్న స్కిప్ అయింది. స్కిప్ అయితే ఫస్ట్ వీక్ లో మేము దాన్ని టెస్ట్ చేస్తే అది పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది. అంటే మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయ్యాక అది బ్లడ్ టెస్ట్ చేసింది, ప్రెగ్నెన్సీ అయితే లేదు కానీ 3 డేస్ మాత్రం ప్రెసెంట్ ఆమెకి 2 డేస్ వస్తేనే బెస్ట్, ఇంకా రాలేదు. బట్ ఏమైనా ప్లానింగ్ ఏమి దీన్ని ఏమైనా ఆపడానికి ఏమైనా ఉంటుందా, ఇలా చెక్ చేసుకోవాలని?
3: సో మీరు ఏమడుగుతున్నారంటే పీరియడ్స్ టైంకి రాకుండా డిలే అయితే మీకు అది ప్రెగ్నెన్సీయా కాదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఓకే. సో ఏంటి అనంటే యూజువల్గా పీరియడ్స్ టైం టు టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది, అందరికీ 30 డేస్ అని ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది 30

0: డేస్ 40 డేస్ మాక్సిమం 45 డేస్ లోపల వచ్చేయాలి పీరియడ్.
1: ఒక్కొక్కసారి
0: ఏమవుతుందంటే రెగ్యులర్గా 30 డేస్ వచ్చే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి డిలేస్ అవుతుంటాయి. ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు డిలే అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్గా డిలే అవుతుంటే మేబీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు టైంకి వచ్చేవి ఈ 45 రోజుల తర్వాత కూడా రాకపోతే ఏంటి రీజన్ అని. యూజువల్గా ఒక్కొక్కసారి కొంచెం ఏమన్నా ఒళ్ళు చేసినా, అంటే ఒబేసిటీలోకి వెళ్ళిన, నార్మల్గా అంతకుముందు తక్కువ వెయిట్ ఉండి తర్వాత ఈ మధ్య రీసెంట్గా అయినా వెయిట్ పెరిగినా కూడా ఈ పీరియడ్ కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మీరు ఆల్రెడీ ఒక మిస్క్యారేజ్ అయింది అంటున్నారు కాబట్టి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా హార్మోనల్ తేడాలు ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి మనకి ఇప్పుడు అది మిస్క్యారేజ్ అవ్వడము, మళ్ళీ ఇప్పుడు డిలే అవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
1: అంటే మేడం ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉందా ఇప్పటివరకు కూడా మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయమంటారా అని?
0: చేయొచ్చు నాన్న. ఒక్కోసారి మీరు అంటున్నారు కదా పీరియడ్ కూడా లేట్ అవుతుందని, సో చూడొచ్చు. ఎలాగో మీరు ఏమి టాబ్లెట్ పీరియడ్కి రావడానికి తీసుకోరు కాబట్టి వెయిట్ చేయడంలో నష్టం లేదు, కానీ 45 రోజులు కూడా దాటాక కూడా రాకపోతే ఒకసారి డాక్టర్ని కలవడం బెటర్. 45 రోజులకి పీరియడ్ రాలేదు, మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ కానీ రాలేదు అని అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం బెటర్. మరి అయితే ఒక్కసారి కలవడం మంచిది. అది మార్నింగ్ ఫస్ట్ పాస్ చేసిన యూరిన్తోనే టెస్ట్ చేస్తే మనకి ఎక్కువ అవకాశం ఉంది, తెలిసే అవకాశం. సో అలా కూడా చేస్తున్నారా?
1: మార్నింగ్ ఒకసారి టెస్ట్ చేయడం జరిగితే 1 వీక్ తర్వాత చేశారు. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత టెస్ట్ చేశారు, బట్ ఏం లేదని చెప్పారు. బట్ ఇప్పుడు కూడా ఆమెకి ఇంకా అలానే ఉంటే ఈ రోజుకి 45 డేస్ అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేయమంటారా అని?
0: అవునా, చెక్ చేసి ప్రెగ్నెన్సీ ఉందంటే దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు అని అంటే పీరియడ్ ఇంకా రావడానికి ఏం టాబ్లెట్స్ వాడాలి ఏంటి అని డాక్టర్ని సంప్రదించాలి.
1: ఫస్ట్ టైం మేడం మా మిస్సెస్ కి ఇలా జరగను, ఇప్పుడు కూడా లేదు, ఎవ్రీ మంత్ కరెక్ట్ టైం గా మేము జరగను ఫస్ట్.
0: సో ఓకే, ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అయినాక 2-3 మంత్స్ ఇట్లా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సైకిల్స్, సో అది కూడా రీజన్ అవ్వచ్చు. సో మీరు ఏదేమైనా 45 రోజులు దాటింది అంటున్నారు కాబట్టి డాక్టర్ని సంప్రదించడం బెటర్.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే ఓకే. హలో హలో, చెప్పండి.
2: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: మేడము ఇప్పుడు మగవాళ్ళ సమస్య గురించి అడుగుదామని ఫోన్ చేశాను.
0: చెప్పండి.
2: అంటే ఇప్పుడు టెస్టికల్స్ లో ఈ గ్రేడ్ 2 గ్రేడ్ 4 అనేది వేరికోసిల్స్ దాని గురించి ఏమన్నా ఉంటే
0: చెప్పండి.
2: గ్రేడ్ 2 గ్రేడ్ 4 వేరికోసిల్స్ అట్లా వస్తే ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా అనాలిసిస్ చేసుకోమని చెప్పారు.
0: ఓకే,
2: దాని వల్ల ఏమైనా స్పెర్మ్ కౌంట్ ఏమైనా ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా?
0: సో
2: కదలికల్లో కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
0: నేను చెప్తాను. సో ఈ వారికోస్ వెయిన్స్ అని అంటారు, అది టెస్టిస్ చుట్టూ ఉన్న రక్త కణాలు ఉబ్బుతాయి అన్నమాట. సో ఆ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా మనకి టెస్టిస్ కింద కింద.
3: సార్ మీరు కొంచెం రేడియో సౌండ్ తగ్గించండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు.
0: సో మనకి యూజువల్గా టెస్టిస్కి టెంపరేచర్ మన బాడీ కంటే 1 డిగ్రీ తక్కువ ఉండాలి. సో అలానే మనకి సృష్టి అనేది నిర్మాణం చేసింది. కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఆ వెయిన్స్ అంటే మనకు తెలుసు కదా బ్లడ్ ఉంటుంది, బ్లడ్ అనేది టెంపరేచర్ కొంచెం రేజ్ చేస్తుంది. సో రేజ్ చేయడం వల్ల ఆ టెస్టిస్కి టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల అక్కడ కణాలు తయారయ్యే దగ్గర కొన్ని మార్పులు వస్తుంటాయి. సో ఒక్కొక్కసారి కౌంట్స్ తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, లేదా సేమ్ ఉండొచ్చు, కానీ కణాల్లో కూడా కొంచెం క్వాలిటీ కూడా మారచ్చు. ఈ వారికోస్ వెయిన్స్ చాలా కాలంగా ఉండి ఎక్కువ ఉంటే కూడా మనం అలా అశ్రద్ధ చేస్తే ఒక్కొక్కసారి ఆ టెస్టిస్ కూడా చిన్నగా ఫంక్షన్ తగ్గి కొంచెం ష్రింక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అందరికీ ఆపరేషన్ అని నేను చెప్పను. సో డాక్టర్ని సంప్రదించాలి, వాళ్ళు స్కాన్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, స్పర్మ్ కౌంట్ చూస్తారు, అండ్ కొన్ని స్పర్మ్ క్వాలిటీ టెస్టులు చేస్తారు, హార్మోన్స్ చేస్తారు. ఇవన్నీ చూసినాకే మనము ఏంటి ఇది ఓన్లీ మెడిసిన్స్ ట్రీట్మెంట్ సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ నిజంగా చేయాలా అనేది ఆలోచిస్తారు. ఉంటాయి. అవసరం అనేది ఉందా లేదా ఫస్ట్ నిర్ధారించాలి. 80% ఆఫ్ ద పేషెంట్స్కి యూజువల్గా సర్జరీ ఏమి చెయ్యము, కొంతమందికి మట్టుకే చేస్తారు. అది దేనికి అనేది మీరు డాక్టర్

0: సంప్రదించి చేయించుకోవడం బెటర్. హడావిడి పడి చేయించుకోవడం కరెక్ట్ కాదు.
1: అదే సెమెన్ అనాలసిస్ లో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంటే బాగుంటుంది?
0: 16 మిలియన్ అబోవ్ ఉండాలండి.
1: కదలక
0: కదలిక మోర్ దెన్ 15 to 20% ఉంటే సరిపోతుంది.
1: అదే సెమెన్ అనాలసిస్ చేసుకోండి, ఆ తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి తెలుస్తుందని చెప్పారు.
0: కరెక్ట్ అండి.
1: గ్రేడ్ 2 వేరుకోసలు, గ్రేడ్ 4 ఒక దానికి వచ్చింది. అది ఎండాకాలం మొన్న ఈ మధ్య మే నెలలో వెరీ హీట్ సీజన్, అది అప్పుడు చేయించుకుంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకుంటే అలా ఏర్పడింది. ఇప్పుడు ఇప్పుడు తగ్గుతుంది కదా మేడం, వేడి అంత పెద్దగా ఏముంటది కదా ఇప్పుడు వర్షాకాలం.
0: కాదు, వారికోసిల్ వెయిన్స్ తగ్గడం అలా ఉండదండి. ఉన్న దాని ఎఫెక్ట్ మీకు మీ స్పర్మ్ మీద మీ టెస్టెస్ మీద పడుతుందా లేదా తెలుసుకుని దాని ప్రకారంగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి.
1: ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ వారికోసిల్ రావటం వల్ల?
0: అదే చెప్పాను కదా, కొంచెం దాని ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి వేడి అనేది ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు వస్తాయి అక్కడ కణాల తయారీలో, కణాల క్వాలిటీలో. సో అది మనం టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేసుకుని అవసరమైతే మనం చూసుకోవాలి సర్జరీ అవసరం.
1: ఆహార పదార్థాలు ఏవి తీసుకుంటే బాగుంటాయి?
0: ఆహార పదార్థాలకి వారికోస్కి సంబంధం లేదు, కానీ ఎక్కువ శాతం నుంచోవడం అనేది కూడా ఒక ప్రొఫెషన్లో కొంతమందికి ఎక్కువ శాతం నుంచునే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొంచెం ఇది ఎక్కువ, ఒక్కొక్క బాడీ తత్వం బట్టి కూడా ఉంటుంది. సో ఒకవేళ మీది ఆక్యుపేషన్లో ఎక్కువ నుంచోవాల్సి వస్తుంది అని అంటే కొంచెం మధ్య మధ్యలో ఒక 1 అవర్కి ఒకసారి అలా కూర్చోవడము, రెస్ట్ తీసుకోవడం అలా చేయొచ్చు. ఒక్కొక్కసారి అది బై డిఫాల్ట్ మనకి రీజన్స్ ఏమీ లేకుండా కూడా వస్తూ ఉంటాయి.
1: అండర్ వియర్స్ ఫిట్గా ఉండేవి వేసుకుంటే కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
0: కొంచెం వరకు హెల్ప్ అవుతుంది. రైట్ మ్యామ్. అంటే వెరికోస్ వెయిన్స్ అనేవి ఒక సమస్యగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది. కరెక్ట్. హలో.
2: హలో,
0: యా చెప్పండి
2: మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: నా పేరు రాము మేడం, ఆదిలాబాద్ నుంచి.
0: చెప్పండి.
2: ఇప్పుడు నాకు 40 ఇయర్స్ మేడం.
0: చెప్పండి.
2: మా ఆవిడకు 38.
0: ఓకే.
2: మా పాప ఇప్పుడు 14 సంవత్సరాలు ఉంటుంది ఒక ఆమె.
0: ఓకే.
2: నెక్స్ట్ గర్భం కోసం చూస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే 1 మంత్ లా 30 డేస్ ఒకసారి బయట అవుతుంది కదా మేడం.
0: అవును.
2: మళ్ళీ తర్వాత 15 నుంచి 21 రోజులకు మధ్యలో అవుతున్నది. ఇట్లా
0: మధ్యలో కూడా కనిపిస్తుందా?
2: అంటే 20 డేస్ 21 డేస్ అని అవుతుంది మళ్ళీ.
0: అవునా? సో ఇది ఎందుకు అవుతుంది అనేది ఒకసారి మనం చూడాలి. అది హార్మోన్ లోపంతో అవుతుందా, అంటే హార్మోన్లో ఏమన్నా తేడాల వల్ల అవుతుందా, లేకపోతే గర్భసంచిలో ఏమన్నా చిన్న పాలిప్స్ అంటాం అట్లా ఏమన్నా వచ్చిందా, ఎక్కడుందా పాలిప్, ఇట్లా ఏమన్నా చిన్న చేంజెస్ వచ్చినా కూడా మనకి ఇట్లా మధ్య మధ్యలో కనిపించే అవకాశం ఉంటుంది. అది హార్మోనల్ అవ్వచ్చు, చిన్న పాలిపులు ఏదైనా చిన్న కణితులు అవ్వచ్చు. ఇవన్నీ చూసుకుని మనం ఏ రీజన్తో వస్తుందో దాని ప్రకారంగా మనము చూసుకుంటే బెటర్ ట్రీట్మెంట్ అనేది. అదైతే కరెక్ట్ లేదు కాబట్టి మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించడం బెటర్.
2: అట్లా మేడం, అట్లా ఒకటి మళ్ళీ వీర్యంలో తేడా అవుతుంది మేడం.
0: ఏమా
2: అంటే ఇప్పుడు వీర్యం ఉంటాయి కదా.
0: ఓకే.
2: అంటే మేము అంటే అగ్రికల్చర్ పని చేస్తాము, వ్యవసాయం.
0: ఓకే.
2: అంటే మేము ఖచ్చితంగా నైట్ పూట డ్రింక్ చేస్తుంటాం కదా మేడం.
0: అవును.
2: అంటే బాగా నాకు శరీరంలో హీట్ ఉంటుంది మేడం నాకు ఎక్కువ.
0: ఓకే.
2: అప్పుడు అది వాటికి ఎంతకాలం ఉన్నారు, అది నీరు లాగా వస్తుంది అంతే.
0: ఓకే. సో ఏంటి అని అంటే
2: వర్షకాలంలో మేడం, వర్షకాలంలో ఏమవుతుంది గట్టిగా వస్తుంది.
0: ఓకే. సో అది ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వీర్యము పల్చగా రాకుండా గట్టిగా రావడము ఇలాంటివన్నీ ఉంటాయి, మార్పు ఉంటుంది. సో అది ఏంటి అనేది ఒకసారి సీమెన్ టెస్ట్లో మనం కనుక చూస్తే పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని సెక్రిషన్స్ ప్రాపర్గా రానప్పుడు కూడా ఇట్లా థిక్గా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఒక్కసారి ఎవరైనా ఆండ్రాలజిస్ట్ని కలిస్తే మేబీ టెస్ట్ అన్ని చూస్తారు, చూసి మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాగా అట్లాంటివి ఏమైనా ఉంటే చూస్తారు. ఒక్కొక్కసారి ఏమీ కూడా రీజన్ ఉండకపోవచ్చు, అది ఒక్కొక్క పెద్దసారి పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు.
2: ఇప్పుడు
0: అవునండి, ఆండ్రాలజిస్ట్ అని ఉంటారు. సో వాళ్ళని కలవచ్చు.

0: అంటే యాండ్రాలజిస్ట్ అని అంటే ఎవరు మ్యామ్?
1: ఆయన ప్రత్యేకంగా జెంట్స్కి ఫర్టిలిటీ యాంగిల్లో చూస్తారు.
0: ఓహో, యాండ్రాలజిస్ట్ అంటే జెంట్స్కి సంబంధించినటువంటి
1: స్పెషలిస్ట్
0: స్పెషలిస్ట్ ఉంటారు. వారిని కలిస్తే సరిపోతుంది.
1: కరెక్ట్ అండి. ఓకే అండి. హలో
2: హలో మేడం.
1: చెప్పమ్మా.
2: ఇప్పుడు మా అబ్బాయికి ఇంకో పిల్లలు కాలేదండి.
1: ఓకే.
2: అయితే మొన్న దారి గుంటూ పోతుంటే సైడ్ చాలా దారి పడతాం కదా.
1: అవును.
2: పడ్డప్పుడు ఒక బీజం చిక్కి చిన్నగా అయింది.
1: ఓకే.
2: అయితే ఇప్పుడు దానికి ఏమైనా ట్రబుల్ అవుతుందా అని అడుగుతున్నా.
1: అవునమ్మా, మీరు అడిగింది కరెక్టే. ఒక్కటైతే ఏం కాదు, ఇంకొకటి ఉంది కాబట్టి మనకి అది ఒక్కటైనా సరిపోతుంది. కాకపోతే రెండోది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే ఒకసారి వీర్యం పరీక్ష, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని అవసరమైతే స్కాన్ చేయించుకొని మనం నిర్ధారించుకోవచ్చు అవతల బీజం పనిచేస్తుందా లేదా అనేది.
2: అయితే ఒకటి మేడం, చిన్నగా అయింది కదా.
1: అవును.
2: నరం ఉంటుంది కదా మనం నరం గురుస్తాను.
1: అయితే తప్పకుండా డాక్టర్ని కలవాలమ్మా. అక్కడ ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అయిందా, అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందా, రక్తం గడ్డగట్టిందా ఏంటి, అవన్నీ కూడా చూడాలి. దెబ్బ తగిలింది అంటున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి లోకల్గా ఎగ్జామినేషన్ చేయించుకోండి, అవసరమైతే స్కాన్ కూడా చేయించుకోవాలి.
2: ఇప్పుడు యశోద హాస్పిటల్ అని చెప్పింది, అక్కడ పోతే చెప్తారా మనకు?
1: మీరు మీ దగ్గరలో ఏ డాక్టర్ ఉన్నా చూపించుకోవచ్చు. హలో
3: హలో.
1: యా చెప్పండి
3: మేడం. నమస్తే మేడం.
1: చెప్పండి
3: మేడం. నా ఏజ్ వచ్చేసి 28.
1: చెప్పండి.
3: అది నాకు ఏమైంది అంటే ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాం మేడం.
1: ఓకే.
3: నార్మల్ టెస్టిస్ అనేది బానే ఉంది, అంటే వర్క్ అయితే బానే అవుతుంది మేడం. కాకపోతే సైజ్ చిన్న అంటారా మేడం, దాని దగ్గర డిస్అడ్వాంటేజ్ అయ్యి నాకు నేనే కొంచెం కుంగిపోతున్నట్టు కొంచెం బాధపడాల్సి వస్తుంది మేడం.
1: అదేనన్న, అదే అన్న, అపోహలు వద్దు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్గానే సైజ్ చూస్తారు, కరెక్ట్ ఉంది లేని చెప్తారు. అది కూడా కాదు అని అంటే ఇంకా వాళ్ళు అవసరమైతే స్కాన్ కూడా చేయిస్తారు, కానీ పరీక్షలోనే తేలిపోతుంది మనకి అది నిజంగా మీరు అనుకుంటున్నట్టు చిన్నగా ఉందా నార్మల్గా ఉందని.
3: సో అసలు చెప్పుకోలేక ఎక్కడైనా హాస్పిటల్కి పోయినా కూడా మళ్ళీ మెడిసిన్ ఏమనిస్తే మళ్ళా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా మేడం.
1: అవును. సో ఏం మెడిసిన్స్ ఇవ్వరు, అసలు నార్మల్ ఉందా లేదా అని పరీక్షలోనే మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి
3: ఇంట్లో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మళ్ళీ అది ఒక బాధ అవుతుంది అని.
1: అవును.
3: ఏం చెప్పుకోలేక చేయలేక.
1: అవును, అర్థమైంది.
3: బాధపడాల్సి వస్తుంది మళ్ళీ.
1: ఏమి ప్రాబ్లం లేదన్న, మీరు సందేహం లేకుండా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర అయినా మీ అనుమానం చెప్తే వాళ్ళు చూసి మీకు చెప్తారు. టెస్ట్ చేస్తే మామూలుగా టెస్టింగ్ లోనే తెలిసిపోతుంది, అనుమానం ఉంటే అప్పుడు స్కాన్కి వెళ్ళచ్చు. సరే.
0: శ్రోతలు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఎక్కువ మంది మరి మగవారు ఫోన్ చేయడం జరిగింది, అంటే ఇంకా స్త్రీలలో ఈ విషయం మాట్లాడడానికి మొహమాటం ఉంది అని మనం గుర్తించగలం. ఎందుకంటే ఒక రకమైనటువంటి సామాజిక ముద్ర కొన్ని తరాల నుండి అనుకోవాలి మనకి ఇది ఏర్పడింది కాబట్టి త్వరగా పోగొట్టడం అనేది కష్టతరమైతే కాదు, కానీ పోగొట్టుకోవాలి. స్త్రీలలో కూడా ఈ అనుమానాలు కానీ ఇటువంటి సామాజిక ముద్ర నుండి బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన వారిలో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మగవారు చక్కగా వాళ్ళు ఓపెన్గా వాళ్ళ సమస్యని చెప్పగలిగారు, వాళ్ళు సొల్యూషన్ను మరి తీసుకోగలిగారు మీ నుండి. మరి చివరిగా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి మ్యామ్ శ్రోతలకు?
1: ఏదైనా ఫస్ట్ మనది మన ది
0: అంటే ఒక చిన్న బాబు ఇప్పుడు కూడా మదన పడుతున్నాడు మానసికంగా.
1: ఏ అనుమానాలు ఉన్నా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుమానాలని నివృత్తి చేసుకోండి. మీలో మీరు కృంగిపోవడం అనేది కరెక్ట్
0: కరెక్ట్ కాదు, ఎందుకంటే మానసిక సమస్య కూడా దాని మీద ప్రభావం
1: చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువది.
0: రైట్.
1: అండ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ చిన్న చిన్న సలహాలతో కూడా మీ

0: కున్న సమస్యలను నివృత్తి చేయగలరు. మేజర్గా ఉన్నవి చాలా తక్కువ, చిన్న చిన్న మార్పులతో మనము ఈ సంతాన సాఫల్యం అనేది చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. సో అపోహలతోటి భయము వీటితోటి ఇంట్లో ఉండిపోకండి, వెళ్ళి సలహాలు తీసుకోండి. నేను ట్రీట్మెంట్ తీసుకోమని కూడా చెప్పట్లేదు, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పి సలహాలు తీసుకున్నా కూడా 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మనకి టైంకి ఆ పిల్లలు పుట్టడం అనేది ఈజీ అవుతుంది.
1: ఎస్ మ్యామ్. కాబట్టి భార్య భర్తలు ఇద్దరూ సమానమైనటువంటి ప్రతిదానికి అర్హులండి. కాబట్టి సంతానాలు ఏమి కూడా ఇద్దరిది పాత్ర ఉంటుంది. కాబట్టి ఇద్దరూ కలిసి వెళ్ళండి, చక్కటి మరి సొల్యూషన్ తీసుకోండి, మీ యొక్క కుటుంబాలని అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ, నమస్తే.
2: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు దాటింది. ఇప్పుడు ముంబై నుంచి రిలే విందాం.
5: కితనీ సబ్కి క్యా జిమ్మేదారీ బంతీ హై ఘర్ పరివార్ వాలో కి సమాజ్ కి ఔర్ దూసరా కి జబ్ ఆప్ ఇస్ నౌకా విహార్ కే లియే జాయే ఔర్ నావిక్ కా కామ్ మత్లబ్ మచ్వారో కా కామ్ కర్నే జాతే హై తో పెహలీ షర్త్ యే కి తైరనా ఆనా చాహియే కి బినా తైరే నదీ మే ఛలాంగ్ నా లగాయే కి హమ్
6: వైసే భీ జబ్ హమ్ కిసీ పర్యటన స్థల పర్ జాతే హై జహాన్ నదీ ఝీల్ ఝర్నే ఐసీ చీజే హోతీ హై ఔర్ వహాన్ పర్ జబ్ హమ్ నావ్ కి సైర్ కే లియే జాతే హై తో సురక్షా కే తౌర్ పర్ హమే ఏక్ జాకెట్ దియా జాతా హై పెహన్నే కే లియే కి అగర్ కభీ కుచ్ దుర్ఘటనా హో तो वहाँ आप सुरक्षित रहें. लेकिन उसके अलावा एक नाविक इस तरह का मौजूद हमेशा रहता है कि अगर कोई दुर्घटना हो तो अधिकतम लोगों को वो बचा कर ला सके. और बहुत ही उनकी कठिन ज़िंदगी होती है, उनके बारे में लोगों को उनकी सुरक्षा के लिए जागरूकता हो, इसीलिए इस तरह के ख़ास दिन जो है वो हम मनाते हैं.
5: और कई बार क्या होता है कि जब नौका विहार के लिए लोग निकलते हैं तो बहुत सारे जो नाविक होते हैं वो नाव पर जहाँ पर ये सुरक्षा जैकेट नहीं देते हैं कम होते, 2-4 होते हैं और 15-20 लोगों को बिठा देते हैं, तो ये बहुत ख़तरनाक होता है. जो लोग बैठते हैं कहीं पैसों की बचत के चलते, कहीं समय की बचत के चलते बैठ जाते हैं, उनको ख्याल रखना चाहिए कि आपकी ज़िंदगी ज़्यादा कीमती है, न कि आपके धन की धन. तो ये ध्यान रखें. अक्सर किसी जगह पर जब जहाँ पर कहीं भीड़ भाड़ इकट्ठी होती तो अमूमन ये घटनाएं सुनने को मिलती हैं कि फला जगह पर नौका डूब गई. तो ये ऐसी घटनाओं को कम करने के लिए बहुत ज़रूरी है. हालांकि इस तरह की आपदाएं अब कम हो रही हैं क्योंकि सरकार की ओर से भी मुहिम चलाई जा रही है कि एक तो सुरक्षा जैकेट बहुत ज़रूरी कर दिया है और जगह जगह पर उनकी टीम काम करती है, नदियों में जाती रहती है कि कहीं ऐसी दुर्घटना हो तो उन्हें बचाया जा सके.
6: तो इससे जुड़े कोई अगर अनुभव है हमारे सुनने वालों के तो वो हमें लिखकर अवश्य भेजें. इसके अलावा आज जिन विषयों पर बातचीत हम करने वाले हैं, हम बता दें कि अगर आपने घर में कुछ पौधे लगाने के आप शौकीन हैं या आप कोई खेती भी करते हैं तो कीट जो लग जाते हैं, जो कुछ कीड़े हैं ना जो लग जाते हैं जो फसल को नुकसान पहुँचाते हैं, आपके घरेलू पौधों को भी नुकसान पहुँचाते हैं. तो आज तो हम सिर्फ घरेलू पौधों के बारे में बात करने वाले हैं. आपने घर में अपने गार्डन छोटा सा बगीचा बनाया, छत पर एक बगिया बनाई है, तो उनको बचाने के लिए क्या घरेलू उपाय कर सकते हैं इसके बारे में हमारे सुनने वाले ज़रूर हमसे साझा करें. और शादी ब्याह एक ऐसा बहाना होता है जब बहुत सारे सगे संबंधियों से मुलाकात हो जाती है हमारी. कई बार तो हमें शादी में जाते ही इसलिए हैं कि अरे वो मौसी आएंगी, वो मामा आएंगे, वो ताऊ आएंगे, या उनके बच्चों से मुलाकात नहीं हुई होती है तो उनसे मिलना जुलना भी हो जाएगा
5: और बहुत सारे दोस्त मित्र मिलेंगे तो चलते हैं. और वो जो इकट्ठे टीम बना के दल बना के जाना वो एक अलग अनुभव होता है क्योंकि अमूमन अकेले अकेले ही जाना होता है. लेकिन शादी ब्याह में कई टीम बन जाती है. भाई दफ्तरों से भी जब लोग किसी की शादी में जाते हैं तो कहाँ मिले, फला जगह पे मिलते हैं और सब झुंड बना के जाते हैं तो उसका एक अलग अनुभव होता है. तो हम ये जानना चाहते हैं कि हमारे श्रोताओं के इस मामले में क्या अनुभव है कि वो जब शादी ब्याह में जाते हैं तो उन्हें किस तरह की फीलिंग होती है, कौन सा एहसास होता है उन

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి, భైరవ ద్వీపం చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట. గీతరచన సంగీతం శ్రీనివాసరావు, సంగీతం మాధవ్ పెద్ది సురేష్.

చిత్రసీమలో తరువాతి పాట వినండి. నేనున్నాను ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అర్జున్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ హరిణి బృందం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి నిన్నే పెళ్ళాడత. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి అతిథి చిత్రం కోసం రాహుల్ నంబియార్ దర్శన పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన ఈ పాట వినండి. గీత రచన ఘంటాడి కృష్ణ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్వీయ సంగీత సారథ్యంలో చక్రి పాడిన ఈ పాట వినండి. గీత రచన సాయి హర్ష, చిత్రం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.

కోటి సంగీత సారథ్యంలో సుజాత బృందంతో కలిసి పాడిన ఈ పాట వినండి. గీత రచన భువనచంద్ర, చిత్రం నువ్వే కావాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: భువనచంద్ర సాహిత్యానికి కోటీశ్వరలు సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రీలేఖ కలిసి పాడిన ఈ పాట వినండి. చిత్రం ఆయనకిద్దరు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నువ్వే నువ్వే ఈ చిత్రం కోసం చిత్ర పాడిన ఈ పాట వినండి. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా వినండి. బాహుబలి చిత్రం కోసం మోహన భోగరాజు రేవంత్ పాడిన ఈ పాట వినండి. గీత రచన చైతన్య ప్రసాద్, సంగీతం ఎంఎం కీరవాణి.

మీరు విన్న ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

0: దేశభక్తికి తమిళనారు ఇప్పుడు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరంగా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించడానికి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఆసక్తి గల బ్యాంకులతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఇతర రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది రాష్ట్ర కార్మిక శక్తికి ఆర్థిక భద్రతను నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నారు. కర్ణాటకలోని హోస్పేట్లో జరిగిన తుంగభద్ర ప్రాజెక్టు కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2024 ఆగస్టు వరదల్లో 19 గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 51 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో తాగునీటి సాగునీటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నషాముక్త సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనా మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలి, యువత అంతా కూడా దీని బారిన పడకూడదు, తద్వారా వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి కోలుకోలేని ప్రమాదాల్లో ఉంటారనే ఉద్దేశంగా మనిషి మనిషిగా బ్రతకాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
0: డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి జిల్లాలో 2K రన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా, అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి తర్వాత భారతదేశాన్ని మంచి పౌరులున్న దేశంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ,
0: వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మందుల లభ్యతను తనిఖీ చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సౌకర్యాలను సమీక్షించిన మంత్రి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదల జీవనోపాధికి

ఈ ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరమ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కళలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈ ప్రాజెక్టును సమీక్షిస్తూ ఈ ఏడాది క్యూర్ ఫ్రేమ్ వర్క్ కింద ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లతో ప్రారంభించి 1 లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ చొరవ కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు కూడా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఇది ఆ పార్టీల ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. నకిలీ లేదా చట్టవిరుద్ధమైన ఓటర్ల నమోదును తొలగించడంలో అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను పార్టీ ప్రతినిధులను కోరారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేడు ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్ వివరాలను సేకరించి కొత్త ఫారాలను పంపిణీ చేస్తారు. ఇందుకోసం మ్యాపింగ్ కొరకు 2002 నాటి ఓటర్ల జాబితాతో పాటు పాత ఓటర్ల జాబితాను కూడా ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 అభ్యర్థులు హాజరవగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.29 బాలుల ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే బాలికలు 84.87 ఉత్తీర్ణ శాతంతో బాలులను అధిగమించారు. జయశంకర్, భూపాల్పల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100% ఉత్తీర్ణత సాధించగా వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 44.43 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి బంజారాహిల్స్లోని వెంకటేశ్వర కాలనీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్ల తొలగింపును నిర్ధారించడానికి బూత్ స్థాయి అధికారులు అందించిన ఓటర్ నమోదు పత్రాలను పౌరులు పూరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం 24 జూలై వరకు కొనసాగుతుందని, ముసాయిదా జాబితా 31వ తేదీన విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పౌరుల బాధ్యతను తెలియజేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ డ్రైన్ల నుండి భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న ఫోటోలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంచుకున్నారు. పేరుకుపోయిన ఈ వ్యర్థాలు ప్రజల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోర్టు జంక్షన్, ట్రినిటీ కాలేజ్ వంటి రద్దీ ప్రాంతాల్లో పారవేసిన ప్లాస్టిక్ సీసాలు, కప్పులు దశాబ్దాలుగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా మూసివేశాయో ఆయన తెలియజెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ అధ్యక్షతన నారాయణగూడలో జరిగిన ఛాత్రోస్కి గూంజ్ విద్యార్థి ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక, విద్యా, సాంకేతిక అభివృద్ధిపై వినూత ఆవిష్కరణలను ప్రదర్శించారు. యువత సృజనాత్మకతను మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసిస్తూ వారి ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యుడు అరికపూడి గాంధీలతో కలిసి నానక్రామ్గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించారు. తెలంగాణ ఒక ప్రముఖ మెడికల్ హబ్గా ఆవిర్భించడంపై స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రతను వివరించారు. అధునాతన స్థానిక సౌకర్యాలు అంతర్జాతీయంగా ఈ నగరానికి చికిత్స నిమిత్తం వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ZBHS ఓజీఆర్ఎం పాఠశాల HHVR 2025-26 గాను జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో ఎన్జీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు

0: వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు బాధ్యతతో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగ మండలంలో ఇందిరం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరం ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు తెలుసుకునే ముందు ఒక ప్రకటన విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 6:30 T20 మహిళల వరల్డ్ కప్ క్రికెట్ పోటీలపై వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. అనంతరం 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఈరోజు సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా కాజుపేట మండలం మడికొండ గ్రామ రైతు భోగి మిట్టయ్య గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలను పరిచయం చేస్తున్నవారు శ్రీ పి పంకజ్ మోహన్. అనంతరం 7:45 T20 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ పోటీలపై వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 నుంచి ఆట ముగిసే వరకు T20 మహిళల వరల్డ్ కప్ పోటీలపై వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు అనగా 26వ తేదీ శుక్రవారం ప్రసారమయ్యే కార్యక్రమాలని కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో పురుషుల ఆరోగ్యం ఆండ్రాలజీ ప్రాముఖ్యత ఈ అంశంపై సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ టి రామ్మోహన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. అనంతరం 8:00 మొహర్రం పండుగ విశిష్టతపై శ్రీ ఎస్డి మగ్దుం మొహీనుద్దీన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. చిత్రసీమ, 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి. రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు, 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 10 నుంచి 11 గంటల వరకు శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాలాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: గంటల వరకు శ్రోతలు మధుర గీతాల కార్యక్రమంలో అలాంటి ఆనిముత్యాలాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
6: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
7: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
2: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
6: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
8: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
9: మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
11: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
10: సందర్భం ఏదైనా,
11: శుభకార్యం మరేదైనా,
10: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
11: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
10: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
11: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:30 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ప్రసారం.

మీరు విన్న పాట డ్యూయట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది, గీతరచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇప్పుడు వినబోయే పాట

ఏక్ నిరంజన్ చిత్రం కోసం రంజిత్ పాడిన రామ జోగేశాస్త్రి గీతమేనండి సంగీతం మణిశర్మ.

ఇప్పుడు మీరు ఇంతవరకు విన్న పాట ఉయ్యాల చిత్రం కోసం. చిత్ర పాడింది గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు వినండి ఎర్ర సముద్రం చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట, గీత రచన గోరిటి వెంకన్న.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి

0: నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ధి, పర్యాటక రంగాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29 తేదీ వరకు సిషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సిషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

0: భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, కిసాన్ వాణి

0: కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 1.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర. ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్నవారు శ్రీ పి పంకజ్ మోహన్.
6: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మ జీవశాస్త్ర విభాగ శాస్త్రవేత్త కె మానస గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి మానస గారు.
7: నమస్కారం సార్.
6: ఈ జీవన ఎరువుల గురించి మా రైతు సోదరులకు వివరిస్తారా?
7: తప్పకుండా వివరిస్తాను. భూమిలో 2 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని ఉపయోగకరమైనవి, మరికొన్ని హాని కలిగించేవి. ఈ ఉపయోగకరమైనవి అనగా మేలు చేసే సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే, మొక్క యొక్క వేర్ల నుంచి స్రవించే కర్బనంను ఉపయోగించుకొని మనకి వాతావరణంలో మొక్కలకు అందకుండా ఉన్న పోషకాలను మొక్కలకు అందేలా చేస్తూ, అదేవిధంగా నీళ్ళలో కరగకుండా మొక్కకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను కూడా కరిగించి మొక్కలకు అందిస్తాయి. ఇవి ఉపయోగకరమైనవి. మనం చెప్పుకున్నట్టుగా ఈ హాని కలిగించేవి ఏం చేస్తాయంటే, మనం చూస్తున్నటువంటి 90% వ్యాధులు తెగుళ్ళకి కారకాలు ఈ హానికరమైన సూక్ష్మజీవులే. ఈ సూక్ష్మజీవులు సహజంగా భూమిలోనే ఉంటాయి, కానీ వాటి యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకే ఇలాంటి మేలు చేసే సూక్ష్మజీవులని మనం వేరు మండలం నుంచి గ్రహించి కృత్రిమంగా వాటిని ప్రయోగశాలలో వాటి యొక్క సంఖ్యను పెంచి దానికి ఒక రూపం తీసుకొచ్చి, ద్రవ రూపం కావచ్చు ఘన రూపం కావచ్చు, తీసుకొచ్చి రైతులకు అందిస్తున్నాం. వాటిని మనము జీవన ఎరువులుగా పిలుస్తున్నాము.
6: అంటే ఇప్పుడు జీవన ఎరువులు అంటున్నారు, ఇవి నీళ్ళలో ఉంటాయి, ప్రయోగశాల ఎందుకు తయారు చేస్తున్నారు?
7: హరిత విప్లవం వచ్చాక వ్యవసాయంలో హైబ్రిడ్ వంగడాల యొక్క వాడకం చాలా పెరిగింది. ఎందుకంటే ఈ హైబ్రిడ్స్ ఎక్కువ వాడడము, వాటితో పాటు రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల దిగుబడి అనేది చాలా ఎక్కువగా వచ్చి రైతులు వాటి వైపు మొగ్గు చూపారు. అలా చూపిస్తున్న క్రమంలో దిగుబడియే లక్ష్యంగా చేసుకోవడం వల్ల నేలలో ఏమవుతుందంటే, ఉపయోగకరమైన ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రసాయనిక

0: ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడం, వీటి వల్ల ఏమవుతుందంటే నేలలో ఉండే సహజంగా ఉండే సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గిపోయి భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది. భూభౌతిక లక్షణాలు పిహెచ్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల సూక్ష్మజీవులు అనేవి వాటి సంఖ్యను పెంచుకోలేక రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అందువల్ల ఖచ్చితంగా వీటిని మేము సేకరించి ప్రయోగశాలలో పెంచి మళ్ళీ రైతులకు అందించే అవసరం వచ్చింది.
1: దాని గురించి ఇలా చేయడం జరుగుతుందంట.
0: అంతే.
1: ఈ జీవన ఎరువుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా?
0: జీవన ఎరువులు ఎందుకంటే మనం వేస్తున్న అధిక మోతాదుల్లో మనం రసాయనిక ఎరువులు వాడుతున్నాం. ఆ వాడిన ఎరువులు అనేవి మనం 100 కేజీల నత్రజని కానీ 100 కేజీల డిఏపి భాస్వరాన్ని కరిగించే ఎరువును మొక్కలకు అందించినప్పుడు కేవలం అందులో 20 కేజీలు మాత్రమే మొక్కలు తీసుకుంటున్నాయి. మిగతా 80 కేజీలు అనేవి నీరు గాలిలోకి గాలి కాలుష్యం చేస్తున్నాయి, నేలలోకి వెళ్ళి అది వృధా అయిపోతుంది. ఇలాంటి అంతేకాకుండా ఈ వృధా అవ్వడమే కాకుండా చాలా వరకు భాస్వరము, పొటాషియము, జింక్ ఇలాంటివన్నీ నేలలోనే ఉంటూ కరగకుండా వాటి యొక్క నిల్వను పెంచుకుంటున్నాయి. అంటే మొక్కకు అందట్లేదు. ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు డిఏపి కానీ కాంప్లెక్స్ 2020 కానీ వాడినప్పుడు యాక్చువల్గా వేయాల్సింది 24 కేజీలు, అయితే రైతులు 40 నుంచి 50 కేజీలు వేస్తున్నారు. ఆ వేసిన దాంట్లో కేవలం ఒక 20% మాత్రమే పంట యూజ్ చేసుకుంటుంది, మిగతా 80% అనేది నిల్వ ఉండిపోతుంది. భాస్వరం నిల్వ ఉండడమే కాకుండా ఆ భాస్వరం ఏం చేస్తుందంటే సూక్ష్మ పోషకాలైనటువంటి జింకుతో ఇనుము ధాతువుతో కూడా కలిసి అవి కూడా అందకుండా చేస్తున్నాయి అన్నమాట. అందుకే ఈ జీవన ఎరువులు వాడితే అవి జీవన ఎరువులు అంటేనే సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులు స్రవించే కొన్ని ఆమ్లాలు, కొన్ని విటమిన్ సొల్యూషన్లు, పెరుగుదల హార్మోన్ల వల్ల చాలా రకాలుగా కరగని పోషకాలను కరిగిస్తాయి. అంతేకాకుండా గాలిలో వృధాగా ఉన్న చాలా రకాల పోషకాలను కూడా మొక్కలకు అందిస్తాయి. దాని ద్వారా రైతులకి రసాయనిక ఎరువులకు అయ్యే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. అందుకే ఖచ్చితంగా రైతులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అంటే జీవన ఎరువులు వాడడం వల్ల రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది రైతులకు?
0: ఖచ్చితంగా తగ్గుతుంది.
1: ఇప్పుడు ఈ జీవన ఎరువులు అంటున్నారు, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు రైతులు వాడుకోవచ్చు వాటిని?
0: జీవన ఎరువులు చాలా రకాలు ఉంటాయి, అవి అందించే పోషకాన్ని బట్టి రకాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనవి ఏంటంటే నత్రజని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి, పొటాషియంని కరిగించేవి. ఎందుకంటే ఈ 3 మూలకాలు మొక్క పెరుగుదలకి చాలా అవసరం కాబట్టి ఇవి చాలా వాడుకలో ఉన్నాయి. ఇవే కాకుండా మనకి జింకును కరిగించేవి ఉన్నాయి, మెగ్నీషియంని కరిగించేవి ఉన్నాయి, మ్యాంగనీ, సిలికెట్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రైతులకు కూడా వీటి మీద అవగాహన పెరుగుతుంది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే కన్సోర్షియా, ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ కన్సోర్షియా పేరుతో కూడా అన్ని కలిపి మేము తయారు చేస్తున్నాము ప్రజెంట్.
1: ఇన్ని రకాల జీవన ఎరువులు చెప్తున్నారు, అదే నత్రజనిని స్థిరీకరించి రైతులకు లాభం చేకూర్చే జీవన ఎరువులు కూడా ఉంటాయా?
0: ఉంటాయి. మనకు నత్రజని అనేది మనం అందించాల్సిన అవసరం లేదు. 78% నత్రజని గాలిలో వృధాగా ఉంటుంది. ఈ నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు ఏం చేస్తాయంటే ఆ గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు మన యూరియా రూపంలో ఏదైతే అందిస్తున్నామో నత్రజనిని అది అందిస్తాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. రైజోబియం, ఆ రైజోబియంలో కూడా ఇంకా చాలా స్పీసీస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏ పంటలకంటే పప్పుదినుసు పంటలకి, పప్పుదినుసు పంటలు అంటే మనకు తెలుసు అపరాలు, కందులు, పెసర్లు, ఇవి కాకుండా ఇంకా సోయాబీన్, ఇవి కాకుండా నూనె గింజ పంటలైనటువంటి మన వేరుశనగ ఈ పంటల్లో కూడా ఎక్కువ వాడుకోవచ్చు. ఇందులో రైజోబియం ముఖ్యంగా పప్పు జాతి పంటలకి వాడుతాము. ఇవేం చేస్తాయంటే మొక్క యొక్క వేరు బుడిపల్లో నివసిస్తూ మొక్క నుండి వచ్చే కార్బనంని తీసుకొని గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరిస్తుంది. ఇది ఇంకేం చేస్తుందంటే వేరు బుడిపల సంఖ్య పెంచి నత్రజని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది. ఎంత స్థిరీకరిస్తుంది అంటే సుమారుగా ఒక 20 నుంచి 30 కేజీల ప్రతి హెక్టార్కి ఈ రైజోబియంకి అంత శక్తి ఉంటుంది, అంత స్థిరీకరించి మొక్కకు అందించే శక్తి ఉంటుంది. ఇది నత్రజని స్థిరీకరించేది. ఇవే కాకుండా ఇంకా అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం ఇవి కూడా ఉంటాయి. పంట యొక్క రకాన్ని బట్టి మనం వాడుకుంటాం. పప్పు జాతి పంటలు, నూనె జాతి పంటలకైతే రైజోబియంని, అజిటోబ్యాక్టర్ ఇది దేనికంటే ఎక్కువ కూరగాయ మొక్కలకి, పండ్ల తోటలకి, పూల మొక్కలకి అజిటోబ్యాక్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పెరుగుదల హార్మోన్లని కూడా విడుదల చేస్తుంది. ఇవే కాకుండా అజోస్పైరిల్లం ఇది ఎక్కువగా వరి పొలంలో వాడతాము, వరి పొలంలో నత్రజని స్థిరీకరిస్తుంది. అంతేకాకుండా ఇంకా జొన్న, మొక్కజొన్నలో కూడా మనం వాడవచ్చు. ఇవన్నీ కూడా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు.
1: అంటే ఇంతవరకు మీరు చెప్పారు భాస్వరము నేలలో బాగా ఉండిపోతుందని, మరి అలాగే భాస్వరాన్ని కరిగించి మొక్కలకు ఎరువుగా అందించే జీవన ఎరువులు ఏమైనా ఉన్నాయా?
0: మన తెలంగాణ ప్రాంతంలో భాస్వరం నిల్వలు చాలా ఉన్నాయి, మనం అదనంగా అందించాల్సిన అవసరం లేదు. ఈ డిఏపి ఇవి వేస్తున్నాం కదా, యాక్చువల్గా వాటిని వేసే

అంటే నేలలో ఉన్నటువంటిది కరిగించితే ఇంకా రైతులకి ఖర్చు తగ్గుతుంది, నేలలో భాస్వరం నిల్వలు పెరగడం వల్ల ఆ శుద్ధలాగా మారిపోతుంది. ఇందాక చెప్పినట్టు ఆ భాస్వరం ఒకటే కరగకుండా ఉండిపోదు, దానితో పాటు అది వెళ్ళి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకుకు ఐరన్కి కూడా అతుక్కోవడం వల్ల భాస్వరము అందదు, అటు సూక్ష్మ పోషకాలు అంటే ఐరను అందదు, దానివల్ల చాలా లోపాలు వస్తాయి. అందుకని ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడడం. ఇవేంటంటే మన మార్కెట్లో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, ట్రైకోడర్మా విరిడే, ఇవే కాకుండా ఎక్కువ ఆస్పర్జిల్లస్, పెన్సీలియం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఇలా ఈ సూక్ష్మజీవులు ఏం, ఈ భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే కొన్ని ఆమ్లాలను స్రవిస్తుంది. ఈ ఆమ్లాల వల్ల దాని చుట్టూ ఉన్న కరగని స్థితిలో ఉన్న ఈ భాస్వరాన్ని కరిగిస్తూ దాని నుంచి జింక్, ఐరన్, మ్యాంగనీస్ లాంటి వాటిని కూడా విడుదల చేయడం వల్ల ఈ మొక్కకు అందుతుంది. ఇవే కాకుండా మైకోరైజా అని ఇంకొక శిలీంద్రం కూడా ఉంటుంది, మైకోరైజా గుళికలు దొరుకుతాయి. ఇవి ఏం చేస్తాయంటే కింద వేర్లు కూడా వెళ్ళలేని ప్లేస్లో ఫంగస్ అనమాట, అది స్ప్రెడ్ అయిపోయి ఆ వేరు లోపలగా ఉన్న భాస్వరాన్ని కూడా వేర్లకు అందించి వేరు వ్యవస్థ గట్టిపడేలాగా

0: ఫాస్ఫరాన్ని కరిగిస్తూ దాని నుంచి జింక్, ఐరన్, మ్యాంగనీస్ లాంటి వాటిని కూడా విడుదల చేయడం వల్ల ఈ మొక్కకు అందుతుంది. ఇవే కాకుండా మైకోరైజా అని ఇంకొక శిలీంద్రం కూడా ఉంటుంది, మైకోరైజా గుళికలు దొరుకుతాయి. ఇవి ఏం చేస్తాయి అంటే కింద వేర్లు కూడా వెళ్ళలేని ప్లేస్లో ఫంగస్ అనమాట, అది స్ప్రెడ్ అయిపోయి ఆ వేరు లోపలగా ఉన్న భాస్వరాన్ని కూడా వేర్లకు అందించి వేరు వ్యవస్థ గట్టి పడేలాగా, భాస్వరం మంచిగా అందేలాగా చేస్తుంది. ఇవన్నీ కూడా భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువులు.
1: అదేవిధంగా ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలో తెలియజేస్తారా రైతులకి?
0: వాడుకోవడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది అండ్ మంచిగా ఫలితాన్ని ఇచ్చేది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ద్వారా వాడవచ్చు. కొన్ని కూరగాయ పంటలు, వరి లాంటి వాటిలో ఎక్కడైతే నర్సరీలో పెంచి ప్రధాన పొలంలోకి నాట్లు వేస్తారో అక్కడ నారుమడి విధానంలో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా నేలలో వెదజల్లుకునే పద్ధతి, నేలలో వేసే పద్ధతి అంటారు, ఇలా వాడుకోవచ్చు. ఇంకా అది కాకుండా డ్రిప్ పద్ధతి, ఎక్కడైతే పండ్లు పూల తోటలు ఉంటాయో దాంట్లో డ్రిప్ పద్ధతిలో కూడా వాడుకోవచ్చు. ఇందులో విత్తన శుద్ధి ఎలా చేస్తారంటే, విత్తన శుద్ధి ఎక్కువగా ఈ రైజోబియం జీవన ఎరువు అనేది ఖచ్చితంగా విత్తన శుద్ధి ద్వారా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అది వేర్లలో మాత్రమే పెరుగుతుంది కాబట్టి, ఎప్పుడైతే విత్తనాన్ని ఏ విత్తనం అయితే మనం వేయాలనుకుంటామో, ముఖ్యంగా రైజోబియంని మనం ఇందాక చెప్పుకున్నట్టు పప్పు దినుసు పంటల్లో వాడతామన్నాము కదా, అలాగే ఇప్పుడు గ్రీన్ అదే కందులు కానీ పెసర్లు కానీ మనం విత్తనం వేయాలనుకున్నప్పుడు వేసే ముందు ఒక అర్ధగంట ముందు ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం లేకపోతే పంచదార, చక్కెర, అది లేకపోతే మనం అన్నం వండేటప్పుడు వచ్చే గంజి ఉంటుంది కదా, ఆ గంజి వేడివేడిది కాదు, కొంచెం చల్లార్చాలి ఆ గంజిని. గంజి కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 100 మిల్లీలీటర్ల నీటిలో ఒక 10 గ్రాముల బెల్లం అన్నాం కదా, అది వేసి పాకం లాగా వస్తుంది. ఆ పాకం వచ్చినాక కాచి చల్లార్చినాక ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం ప్యాకెట్, రైజోబియం కావచ్చు, అజిటోబాక్టర్ కావచ్చు, అజోస్పైర్, విత్తన శుద్ధి చేయాలంటే 200 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది. అదే మనం విత్తనం చూసుకున్నట్టయితే ఒక 10 కేజీల విత్తనానికి ఈ 200 గ్రాముల ప్యాకెట్ సరిపోతుంది. దానికి ఇది మంచిగా పట్టాలంటే ఖచ్చితంగా ఈ బెల్లం ద్రావణం, ఇందాక చెప్పుకున్న బెల్లం ద్రావణం కానీ చక్కెర ద్రావణం కానీ కలపాలి. కలుపుకొని కొంచెం అది నేల మీద కలపొద్దు, ఒక సిమెంట్ సంచిలో కానీ ఏదైనా బస్తా సంచిలో పైన మాత్రమే కలపాలి. కలిపిన తర్వాత అది మంచిగా విత్తనానికి పడుతుంది, పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు కొంచెం ఆరబోసి 30 నిమిషాలు అలాగే నీడలో ఉంచాలి, ఖచ్చితంగా ఎండలో పోయొద్దు. ఎప్పుడైనా సూక్ష్మజీవులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఎండకి, కాబట్టి ఖచ్చితంగా నీడలో, ఒక చెట్టు నీడ కావచ్చు, ఒక షెడ్లో కావచ్చు, ఇట్లా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 30 నిమిషాల నుంచి 1 గంట లోపలనే అది మనం పొలంలో విత్తుకోవాలి. ఇది విత్తన శుద్ధి. ఇదే కాకుండా ఇంకా చెప్పినట్టుగా కొన్ని కూరగాయ మొక్కలు కానీ ఎక్కువ చూసుకున్నట్లయితే ఎక్కడైతే నర్సరీలో పెంచి దాన్ని మన ప్రధాన పొలంలో నాట్లు వేస్తామో అందులో ఎక్కువ ఏంటి మన కూరగాయ పంటలు, అదేవిధంగా వరిని ఇలా చేస్తుంటాం. వరి అయితే అజోస్పైర్లం అని చెప్పాం కదా, ఇందులో 200 గ్రాముల ప్యాకెట్ని తీసుకొని ఒక 10 లీటర్ల నీటిలో, అది అక్కడే మీరు వరి నాటేసే దగ్గరే ఒక గుంతలాగా తీసుకున్నా పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్గా ఏది అందుబాటులో ఉంటే అది ఒక బకెట్లో ఒక 200 గ్రాముల జీవన ఎరువుని 10 లీటర్ల నీటిలో ఒక టీస్ట్ ఇలా కలుపుకొని ఆ నర్సరీ నుంచి తీసిన నారుని అందులో నానబెట్టాలి. ఎంతసేపు అంటే ఒక 20 నుంచి 40 నిమిషాల వరకు నానబెట్టుకుంటే అది మంచిగా వేర్లకు అతుక్కుంటుంది అన్నమాట. ఎందుకంటే ముందుగానే చెప్పుకున్నాం, వేరు నుంచి స్రవించే స్రవాలే వీటికి ఆహారం, ఈ సూక్ష్మజీవులకు. అవి మంచిగా అతుక్కుంటాయి, దానికి మనం టైం ఇస్తున్నాం 20 నుంచి 40 నిమిషాలు. ఆ టైంలో అవి మంచిగా అతుక్కొని మనము ప్రధాన పొలంలో నాటు వేసినప్పుడు వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి. పెంచుకోవడం వల్ల మనకి భూమిలో సహజంగా ఉండాల్సినవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఇవి మల్టిప్లై, వాటి యొక్క సంఖ్యను పెంచుకొని మంచిగా మనకి నత్రజని స్థిరీకరిస్తాయి, గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరిస్తాయి అన్నమాట. ఇది ఇంకొక పద్ధతి. మీరు ఇక్కడ విత్తన శుద్ధి చేసుకోలేకపోయారు, ఇది చేసుకోలేకపోయారు, మనకు మూడో ఆప్షన్ కూడా ఉంది, అదే నేల ద్వారా అందించడం. ఎప్పుడైనా దీనికి 1 నుంచి 2 కేజీల ఏదైనా జీవన ఎరువుని, ఏదైనా జీవన ఎరువు, భాస్వరాన్ని కరిగించేది కావచ్చు, నత్రజని స్థిరీకరించేది కావచ్చు, పొటాషియంని కరిగించే ఏ జీవన ఎరువునైనా మనం నేరుగా పొలంలో చల్లుకోవడానికి 1 నుంచి 2 కేజీల ప్యాకెట్ని, జీవన ఎరువు ప్యాకెట్ని మనము 100 కేజీల బాగా మాగిన పశువుల పేడ, నల్లగా అవుతుంది అలాంటి పశువుల పేడ, పచ్చి తీసుకోవద్దు, మాగిన పశువుల పేడ కావచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ అని దొరుకుతుంది వానపాములో తయారు చేసినది, దానితో కలిపి మీకు నిజంగా ఒక 10 రోజుల టైం ఉందనుకోండి, ఈ రెండింటిని కలిపి ఒక నీడలో ఒక కుప్పలాగా పోసుకొని, మంచి కుప్పలాగా పోసుకొని రోజు ఒక 10 నీటిని చల్లుతూ చిలకరిస్తూ తేమ ఉండేలాగా దాంట్లో చూసుకుంటే వాటి యొక్క సంఖ్య ఇంకా పెరుగుతుంది. మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్ కలిపి చల్లుకోవచ్చు, ఇది ఇంకా మంచి పద్ధతి. ఒక 10 రోజులు

0: ఉంటాయి, ట్రైకోడర్మా విరిడే కానీ భాస్వరాన్ని కరిగించేవి. ఒక 10 రోజుల బాగా మాగిన పశువుల ఎరువుతో ఉంచితే వాటి సంఖ్య అనేది ఇంకా పెరిగి మనం ప్రధాన పొలంలో వెదజల్లినప్పుడు ఇంకా మంచిగా రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీకు టైం లేకపోతే డైరెక్ట్గా మీరు కలిపేసి పొలంలో విత్తే ముందు కానీ విత్తినాక ఒక వారం తర్వాత పంట యొక్క రకాన్ని బట్టి దాన్ని ప్రధాన పొలంలో చల్లుకోవచ్చు. ఇది కాకుండా ఎక్కడైతే పండ్ల తోటలు ఈ పూల తోటలు ఉంటాయో వాటికి డైరెక్ట్ డ్రిప్లో 300 మిల్లీలీటర్ల వాటర్లో 200 గ్రామ్స్ల జీవన ఎరువును ప్యాకెట్ని కలుపుకొని డైరెక్ట్గా డ్రిప్ లైన్ పైపుల ద్వారా మొక్క చుట్టూ అందేలాగా చేసుకోవచ్చు. ఇది కూడా వాడుకోవచ్చు.
1: అంటే ప్రధానంగా జీవన ఎరువులు వాడుకునే పద్ధతులు మరియు జీవన ఎరువులను రైతులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారా?
0: రైతులకి ఒక ముఖ్య సూచన ఏంటంటే ఇది ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. ఎందుకంటే ఇది కొంచెం దాంట్లో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నాణ్యత ప్రమాణాలు పాటించి వాటిని తయారు చేస్తారు. ఖచ్చితంగా ఎఫ్సీఓ అప్రూవ్డ్ సెంటర్స్లో మాత్రమే కొనాలి. మనకు బయట దొరికేవి ఏం చేస్తున్నారంటే వీటికి కొంచెం మంచి వాతావరణం కల్పించాలి. కొంచెం రూమ్ టెంపరేచర్ అంటారు, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటేనే అవి జీవ కణాలని చెప్పాను కదా, అవి అనేవి బ్రతికుంటాయి. అవి బ్రతికుంటేనే మళ్ళీ మీరు భూమిలో వేసినప్పుడు వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అందుకే ఎక్కడైతే నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేస్తారో ఎఫ్సీఓ అప్రూవ్ అంటే బాగా నమ్మకం ఉన్న షాపులలో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కేంద్ర ప్రభుత్వం వీటి మీద జీవన ఎరువుల మీద బాగా దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు మన వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్కి కూడా జీవన ఎరువుల తయారీకి మనకు ఒక 1 కోటి రూపాయలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్, రైజోబియం ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు గవర్నమెంట్ సంస్థలో ఓన్లీ వ్యవసాయ శాఖలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మనము ఎక్కడైతే మీరు విత్తనాలు కొనుక్కుంటారో అక్కడే ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మీరు ఎక్కడ ఒకవేళ బయట కొన్నప్పుడు షాప్లలో కొన్నప్పుడు ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ అనేది ఆ ప్యాకెట్ మీద చూడాలి. ఏం చూడాలంటే కౌంట్ ఎంత ఉంది, అది 10^7 to 8 కణాలు ఉన్నాయా లేదా ఆ ప్యాకెట్ మీద రాస్తారు అది చూడాలి. ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూడాలి. అదేవిధంగా ఏ దాని మీద పంట పేరు రాసుంటే నిర్దేశించిన పంటలో మాత్రమే వాడాలి. గడువు తేదీ ఇంకెంత ఉందో చూసుకోవాలి. ఖచ్చితంగా తయారు చేసిన రోజు నుంచి ఓన్లీ 6 నెలల లోపు మాత్రమే అది బాగా పనిచేస్తుంది. అందుకే ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి, 6 నెలలను మించి ఉండకూడదు. ఇవి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1: అంటే ప్రధానంగా రైతులు జీవన ఎరువులు కొన్నాక ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు వాటిని?
0: వాటి యొక్క రకాన్ని బట్టి, ఒకవేళ రైతు కనుక ద్రవ రూపంలో ఉన్నవైతే మనం సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు. ద్రవ రూపంలో ఉన్నప్పుడు వాటి బతికే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, వయబులిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఘన రూపంలో, పొడి రూపంలో ఉన్న, పౌడర్ రూపంలో ఉన్నవి కొనుక్కుంటే ఓన్లీ 6 నెలలు తయారు చేసినప్పటి నుంచి 6 నెలల లోపు వాడుకుంటేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంతేకాకుండా రైతులు కొన్నాక కూడా ఎలా వాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే ప్రతి రైతు విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా మొదటగా శిలీంద్రనాశినితోని దాన్ని విత్తన శుద్ధి చేస్తారు, తర్వాత పురుగు మందుతో కూడా చేస్తారు. అలా చేసినాక వెంటనే మనం కొన్న జీవన ఎరువును కలపకూడదు. ఖచ్చితంగా అవి కలిపిన తర్వాత 24 నుంచి 48 గంటల తర్వాత మాత్రమే ఈ జీవన ఎరువును అనేది కలుపుకోవాలి. కలిపేటప్పుడు కూడా ఎండలో కలిపి ఆరబెట్టడం అలాంటివి చేయొద్దు. అండ్ మళ్ళీ ఆ జీవన ఎరువును కొన్నాక ఏ పంటకు వాడ, రైజోబియం ఉందనుకోండి అది కేవలం పప్పు జాతి పంటలకి, అజిటోబ్యాక్టర్ ఉంది కూరగాయ మొక్కలకి, అజోస్పైర్లం ఉంది ఓన్లీ వరికి అండ్ జొన్నకి, ఇలా అందులో నిర్దేశించిన పంటకి మాత్రమే వాడుకోవాలి.
1: ఇంతవరకు సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మ జీవశాస్త్ర విభాగ శాస్త్రవేత్త మానస గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా కాజుపేట మండలం మడికొండ గ్రామ రైతు శ్రీ భోగి మిట్టయ్య గారు.

0: తో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్నవారు శ్రీ పి పంకజ్ మోహన్.
1: నమస్కారం అండి భోగి మిట్టయ్య గారు. మీరు మడికొండ గ్రామంలో గొర్రెల పెంపకం చేసుకుంటా ఉన్నారు కదా?
2: అవును సార్.
1: ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు?
2: 30 ఏళ్ళ సార్. మేము ముందుగా ఫస్ట్ మేకలు ఉండే, మేకలన్నీ అమ్ముకుని 30
1: అంటే మేకలు చేసినప్పుడు ఎట్లా ఉండేది మీకు?
2: బాగానే ఉండేది కానీ అప్పుడు అప్పుడు మేత చెట్టు చీమ ఉండే. ఇప్పుడు చెట్టు చీమ లేకుండా అయిపోయింది. ఎంత అక్కడ 1 ఎకరం ఎంచర్ అయిపోయింది మా భూమి పూట అంతా. మాకు 6 ఎకరాలు ఉన్నారు. ఆ భూమి ఉన్నది నాకు
1: అనేది పెంపకు గొర్రెలు కూడా పెంచుకుంటున్నాం.
2: పెంచుకుంటున్నాం. అయితే మా భూమి మా దగ్గర వాళ్ళకి ఇవన్నీ కూడా మేము ఇవ్వలేదు.
1: అంటే పంటలు కూడా పండిస్తూ
2: ఉంటాం. పండుతాయి. ఇప్పుడు పత్తి
1: నేనేం పండిస్తాను?
2: పత్తి వరి.
1: పత్తి
2: మళ్ళా మక్కలు ఉన్నా పత్తి బీకినాక మళ్ళా మక్కలు ఉండదు.
1: అంటే ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు? ఇవి
2: 100 ఉన్నాయి సార్.
1: 100 ఉన్నాయి. అంటే గొర్రెలు ఎన్ని సంవత్సరాలు తీసుకొని మీరు?
2: 20 ఏళ్ళు అవుతాను. 10 ఏళ్ళు మేకలే ఉండే సార్. ఇక మేకలకు ఎప్పుడు అక్కడ చెట్లు చీమ పోయిందో ఇక అంత ఎంచర్ అయింది మా దగ్గర. ఎంచర్ అయితే
1: గొర్రెలు తీసుకున్నాయి.
2: ఇక గొర్రెలు తీసుకున్నాయి.
1: అంటే గొర్రెలు కొన్నప్పుడు ఎట్లా తీసుకున్నాం? మంచి గొర్రెలు ఇట్లా తెలవాలి, ఎట్లా తెలవాలి? అంటే దానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా గొర్రెలు తీసుకోవాలంటే?
2: చెప్పలేదు సార్. అన్ని మంచి మంచి దూడల గురికి వచ్చిన 30 అప్పుడు 5 వేలకు ఒకటే సార్. అప్పుడు 5 వేలకు ఒకటి 30 గురికి వచ్చిన. 6 రోజులు అమ్ముతా అంటే కొన్నాం. ఇక అట్నే పడుకుని అట్నే సాధిన.
1: ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, మరి ఎట్లా జాగ్రత్త తీసుకుంటా ఉంటారు? బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు?
2: బాగానే ఉంటుంది. మాకు పెద్ద చెడ్డు ఉన్నాయి సార్. 20 ఫీట్ల రేట్లు వేసిన, 100 ఫీట్ల పడుతుంది. అక్కడ ఒక షెడ్ వేసిన. నేను
1: షెడ్ వేసిన.
2: షెడ్ వేసి
1: ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఒక గొర్రె సంవత్సరానికి ఎన్ని పిల్లలు పెడుతుంది మీకు?
2: 9 నెలలకు ఒకసారి ఇంటది సార్ అది. ఇప్పుడు ఈయనక 3 నెలలకు గడుతుంది. 6 నెలలకి ఇంటది.
1: అంటే 9 నెలకు ఒక పిల్ల వస్తూ ఉంటుంది మీకు?
2: వచ్చినాక ఈ మగపిల్లల జీతం కనిపెట్టడు. ఇక మనకు కాకేందంటే మగపిల్లలు అమ్మినా జీతం వెళ్తుంది, ఇక ఆడిపిల్లలైనా మిగులుతా ఉంటాయి.
1: అంటే ఇప్పుడు ఈ గొర్రె ఒక్కటి పెరిగి పెద్దదై మీ చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది?
2: ఇప్పుడు పిల్లలు 4 నెలలు 5 నెలలకే వస్తాయి సార్. 5 నెలలు 4 నెలలు 5 నెలలకే 7 వేలు 8 నెలలు 6 నెలలు.
1: 6 నెలల తర్వాత
2: అమ్ముకుంటే ఏది మగపిల్లలు 6 నెలలు అయింది అనుకో అని 8 కిలోలు 10 కిలోలు వెళ్తాయి. ఇక 6 వేలు 7 వేలు
1: ఇట్లా వస్తా
2: వస్తా ఉంటాయి. ఓ 10 పిల్లలు వెళ్ళినా కూడా 10 ఏళ్ళు అయినా 70 వేలు వస్తాయి.
1: అంటే ఇప్పుడు మీకు 100 గొర్రెలు అంటే దాదాపు సంవత్సరానికి ఒక 30-40 పిల్లలు వస్తా ఉంటాయా?
2: వస్తాయి. 20-30 అన్నీ సార్. 100 కంటే 20-30 అంటే అలా ఆడియో ఆడి ఉండేదా సార్? అలా ఆడి ఉండే వరకు 20 అవి వచ్చినా 20 ఇవి వచ్చినా
1: ఆడి వాటిని మీరు పెంచుకుంటారు?
2: ఆడి వాటిని అమ్మం. అన్నీ వస్తాం
1: వాటిని అమ్ముతాం.
2: వాటిని అమ్ముతాం. ఆడి వాటిని అమ్మం. అన్నీ ఉంటాయి అవే.
1: ఇప్పుడు మీరు ఎంత దూరం తిప్పుతూ ఉంటారు వీటిని ప్రతిరోజు?
2: సారు దగ్గర దగ్గర
1: మేత కోసమేనా?
2: మేత కోసమే. ఇప్పుడు మా బాయ్ కమస్కం అక్కడ ఉంది. ఇప్పుడు మా దగ్గర భూమి మొత్తం ఎండిపోయింది. ఇక్కడ చెర్ల నీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇది వాసనత్తని అని తీసేసారు. నీళ్ళు తీసేసే వరకు భూమి పచ్చగుంది కదా సార్. ఇక పని కూడా కొట్టుకురావాలి చెప్తాను. అక్కడ భూమి అంతా ఎండిపోయింది.
1: వీటి మేత కోసమే తిప్పుకుంటా ఉంటారు.
2: తిప్పుకుంటాడు.
1: ఇట్లా తిప్పినప్పుడు బంధులు ఏమైనా ఎదుర్కొంటా ఉంటారా? రోడ్డు మీద దాడుతూ ఉంటారు.
2: అయితే ఏం చెప్తాను సార్? అయితే నలుగుతుంది కొట్టి ఏ మరి ఇప్పుడు మన దగ్గర ఏమున్నా అది దానికి తెలియదు కదా. ఉరికి పోయి తాకుడేనా అది? ఏది మన మనసులో అది వస్తాను అని ఊకుండా అది ఉరుకుతాంటే వాడు ఎవరో వచ్చి ఓడిపోతాడు. పోయినసారి ఒకటి రెండు కుదిరి రెండు చచ్చిపోయినాయి. ఏం చెప్తాం మరి?
1: అంటే వీటికి ఏమైనా జబ్బులు వస్తా ఉంటాయి?
2: జబ్బులు వస్తాయి సార్.
1: ఎట్లాంటివి ఎదుర్కొంటా ఉంటారు?
2: మన దవాఖాన గవర్నమెంట్ దవాఖాన ఎప్పుడైనా వాళ్ళు ఇంజక్షన్ లో
1: ఇంజక్షన్ వేస్తారా?
2: ఇప్పుడు మొన్న సిటుకు రోగం సూదులు ఇచ్చినాం, పెద్ద రోగం సూదులు. వాళ్ళు డాక్టర్లు మనకు అందరు తెలిసి ఉన్నారు సార్. అయితే వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ సూదులు రాగానే గవర్నమెంట్ సూదులు వచ్చినాయి. 3 నెలలకు
1: చెప్తా ఉంటారు.
2: చెప్తారు ఉంటారు. ఇక వాళ్ళు చెప్పకుండా ఈ నటల మంది అందరూ విడతలేరు వాళ్ళు చాండ్రోలే. ఇక కరెక్ట్ గా 3 నెలల తర్వాత ఖచ్చితంగా నటల మంది పెట్టాలి.
1: అన్నిటికీ పెట్టాలి. 3 నెలలకోసారి పెట్టాలి.
2: 3 నెలలకోసారి పెట్టాలి. లేకపోతే లోపల పురుగులు నట్టలు పెద్దగా అయి అవి బతుకాయి.
1: చనిపోయే అవకాశాలు ఉంటాయి.
2: చనిపోయే అవకాశాలు ఉంటాయి.
1: నేను చిట్టుకు రోగం కూడా వస్తూ ఉంటుంది.
2: వస్తుంది. ఇప్పుడు ఎండ ఇప్పుడు భూమి పచ్చబడదు అనుకో, గట్టి ఇప్పుడు ఎండ కొడుతుండే, మారిపోయిన గడ్డి తింటే చిట్టుకు రోగం వస్తుంది.
1: అట్లా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు. తినకుండా వాటిని
2: అంటే
1: ఇప్పుడు ఇట్లా కాకుండా ఇంటికాడ దాణా పెడతారు,
2: దాణా ఏం పెట్టాం సార్ మేము.

0: మేపుతా ఉంటారు
1: బయట తీసుకున్నప్పుడే మంచిగా బయట మేపుతాం.
0: మరి పిల్లలు ఎట్లా జాగ్రత్త తీసుకుంటారు పెద్ద కావడానికి? మీరు
1: పెద్ద కావడానికి ఇప్పుడు చిన్న పిల్లలు 10-20 ఇప్పుడు 15 ఉన్నాయి బాయి కాడ, వాటిని అందులో
0: ఉంచుతాం
1: ఇప్పుడు అవి జర మీద బట్టి 2 నెలల దాకా బయటికి తీయం, 2 నెలలు 2 నెలల 10 రోజుల దాకానైనా బయటికి తీయం, అలానే ఉంచుతాం.
0: పాలే తాగుతాం,
1: ఆ పాలు తాగితే కానీ ఆకు పోసుకోపోతాం.
0: అది
1: మన సువా కన్నా అది ఇది ఆకుంటా పోయి ఇంత
0: ఆకులు వాటికి పెడతాం.
1: తాకులు విత్తి బయటికి తోలినాక అలా తాడగట్టి ఆడగడితే అవి
0: తింటా ఉంటాయి,
1: తింటా ఉంటాయి.
0: కొద్దిగా పెద్ద పెరిగినాక వాటిని కూడా తీసుకొస్తాం,
1: వాటిని కూడా తీసుకొస్తాం. అది అట్లా అట్లా సాధనం సార్.
0: అంటే ఇప్పుడు పొలాల పని కూడా తిప్పుతా ఉంటారా మీరు గొర్రెల్ని?
1: తిప్పుతాం మరి, తిప్పుతూనే ఉండే. మాకు 6.5 ఎకరాలు ఉంది మాకు భూమి, మాకు ఎరువు.
0: మీకు ఎరువు కావాలి?
1: ఎరువు కావాలి.
0: మీకు ఉపయోగపడతా ఉంటాయి?
1: ఉపయోగపడతాయి.
0: పంటలకు వాడుకుంటారు ఎరువుని?
1: ఇప్పుడు పత్తిలైనా మక్కకైనా వరికైనా మొత్తం పోపిస్తాం. అది వాడి ఎరువే.
0: అలాగే పోపిస్తే బలం బాగా పెరిగి
1: బలం బాగా ఉంటుంది. ఇప్పుడు ఏ పిండి బత్తాలు ఎక్కువ తక్కువ పడతాయి, ఈ జర బలం ఉన్నది కాబట్టి మామూలుగా వేసిన సరిపోతా ఉంటుంది. అట్లా
0: ఇప్పుడు ధర బాగా వస్తుంది వీటికి అమ్ముకుంటే మీకు?
1: దసరా ముందే బాగా,
0: దసరా ముందర అమ్ముకుంటే బాగా. ఈ వాతావరణాన్ని బట్టి కూడా వీటికి జబ్బులు వస్తూ ఉంటాయి,
1: వస్తాయి. ఇక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇక ఇప్పుడు ఏదన్నా ఒక్క
0: కొద్దిగా చిన్నదో పెద్దదో
1: బీమారి వస్తుంటే
0: ఎవరికి జాగ్రత్తలు, వర్షాలు పడ్డానికి జాగ్రత్త తీసుకోవాలి.
1: ఇప్పటి వరకు వానలే ఉన్నట్టు ఏదంటే కాళ్ళ నొప్పులు అన్నా, కాళ్ళ కుంటుడు అన్నా, బురదొక్కి 2 కాళ్ళ నడుమ చెడి, అట్లా
0: నడవడైతుంది
1: సార్. అట్లా కూడా
0: మరి మందులు
1: మందులు వాడాలి.
2: మీరు ఇంతవరకు గొర్రెల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై హన్మకొండ జిల్లా కాజుపేట మండలం మడికొండ గ్రామ రైతు శ్రీ భోగి మిట్టయ్య గారితో పరిచయం కార్యక్రమం విన్నారు. పరిచయం చేసినవారు శ్రీ పి పంకజ్ మోహన్. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.

ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రకటించిన అంశం మరికొద్ది క్షణంలో ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడింది గీత రచన భువనచంద్ర, సంగీతం బప్పిల్ హరి. ఇప్పుడు మీరు వినబోయే పాట పెళ్ళి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

జోడీ చిత్రం కోసం ప్రదీప్ హరిహరన్ పాడిన ఈ పాట వినండి. గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

సిక్స్టీస్ చిత్రం కోసం కుమార్ సాను పాడిన ఈ పాట వినండి. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఘంటాడి కృష్ణ.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

పోస్ట్ మ్యాన్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్ర పాడిన ఈ పాట వినండి. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

జయసుధ ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం వినండి, సంగీతం రమేష్ నాయుడు.

డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనకు టీవీ రాజు స్వరాలు సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట వినండి. చిత్రం శ్రీకృష్ణ పాండవీయం.

0: సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.
1: పూజా ఫలం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరగా వినండి ధనమా దైవమా ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం టీవీ రాజు.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 12 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.